ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 7వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 37 సెకండ్లు. ఒకే ఒక గొప్ప ఆస్తి మన ఆరోగ్యం మాత్రమే, అది కోల్పోతే మనం ఎంత సంపాదించినా వ్యర్థమే అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రీ హనుమాన్ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఎస్ భాగ్యలక్ష్మి.
1: ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒకరి అంతరంగానికి మరియు దైవానికి లోతైన సంబంధం నుండి వచ్చే అవగాహన మరియు జ్ఞానం అని నిర్వచించవచ్చు. అదేం విచిత్రమో కాని మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి, ఎలాగో ఇల్లు కట్టుకుంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి, ఆ కోరిక తీరిపోయింది అనుకుంటే కారు నగలు ఇలా ఎన్నో. తీరిన కోరికలతో ఆనందంగా ఉందామంటే కొత్తగా పుట్టుకొచ్చిన తీరని కోరికలు మనసును ఇంకా కలవరపరుస్తూనే ఉంటాయి. నిజానికి ఇదొక నిస్సహాయ స్థితి. కోరికలతో సతమతం కావడం మనిషి బలహీనతే. ప్రాపంచిక సౌకర్యాల కోసం ఎన్నో కష్టాలు పడతాం. కోరికలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయం. ఇదొక సాలెగూడు వంటిది. ఇందులో నుంచి వెలుపలికి వచ్చి ఇదే జీవితం కాదు అనుకోవడానికి ఆత్మజ్ఞానం అవసరం. మనిషి నిజమైన జీవితం మంచి బుద్ధితో మెలగడంపై ఆధారపడి ఉంటుంది. తప్పుడు పనులు

0: చేయకుండా అందరిలో మంచివాడని పేరు తెచ్చుకున్న వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. దీనంగా అజ్ఞానంలో దేవులాడుతూ జీవితం గడిపే బ్రతుకులో విలువలు శూన్యం. మంచి భోజనం తినాలనే కోరిక, చక్కని దుస్తులు ధరించాలనే ఆశ ఆ కోరికలు తీరిన అనంతరం తొలగిపోతాయి. భౌతికమైన అవసరాలు తీరిపోతే చాలనుకుంటే పొరపాటే. ఆకలి తిరిగి వస్తుంది, దుస్తులు మరలా చిరిగిపోతాయి. మనిషికి కోరికలే లేని స్థితికి చేరాలి. అలా అని కూడు, గుడ్డ, ఇల్లు, వాకిలి అవసరం లేదని కాదు. మౌలికమైన బ్రతుకు బతుకుతూనే ఆధ్యాత్మిక జీవితం గడపాలని ఆదిశంకరాచార్యులు వివేక చూడామణిలో తెలిపారు. ఆధ్యాత్మికంగా బలంగా సాగే బ్రతుకులో పవిత్రత ఉంటుంది. ఎలాంటి బాధలు మనల్ని కదిలించలేవు. మనిషి స్వభావం మారేదాకా భౌతికమైన అవసరాలు కలుగుతూనే ఉంటాయి, బాధలు ఎదురవుతూనే ఉంటాయి. మనకు సహాయం ఎంత లభించినా కష్టాలను పూర్తిగా నివారించలేము. మనలో మంచితనాన్ని నింపుకుని పవిత్రులుగా జీవించడమే అంతులేని కోరికలకు పరిష్కారం. కోరికలకు, అనుబంధాలకు సంబంధం ఉందని ఆలోచిస్తే అర్థమవుతుంది. చెడుకు అనవసర అనుబంధాలకు దూరంగా ఉండాలి. మనస్సులోని చెడు ఆలోచనలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ కోరికలు గుర్రాలై స్వారీ చేస్తూ ఆశపెట్టి క్రిందకు తోయాలని చూస్తూనే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గమనిస్తే అనుభవాలు గుణపాఠాలు నేర్పుతాయి. మితిమీరిన ఆశలు, కోరికలు ముప్పు తెచ్చి పెడతాయి. తద్వారా వాటిల్లే కీడికి మనమే బాధ్యులం అవుతాం. మనం పవిత్రులం, ధన్యులం కావాలంటే నైతికతతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరం. అలాంటి జీవితమే అత్యుత్తమమైనది. మీ సొంత తర్కంలో మీరు కూరుకపోయి ఉన్నంతకాలం జీవితం యొక్క మాయాజలం తనంత తానుగా మీకు ప్రకటితమవ్వదు అని సద్గురు సుభాషితం. ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకంగా మారడం గురించి కాదు, ఇది అన్నింటిలోనూ ఐక్యం అవ్వడం గురించి అంటారు సద్గురు. స్వామి వివేకానంద వేదాలను విశ్లేషిస్తూ, వేదాలు భగవంతుని వచనాలుగా భావించవచ్చు, ఆయన శ్వాసగా ఉండవచ్చు, కాని వేదాలు భగవంతుడు మాత్రం కాదు. భగవంతుడిని చేరుకునే మహత్తర కార్యం మాత్రం మహోన్నతమైనదని విశదీకరిస్తాయి. అందుకే మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవద్ దర్శనం. ఏ జ్ఞానం చేత భగవంతుని చేరుకుంటామో అదియే అత్యున్నత జ్ఞానం. దానినే ఆధ్యాత్మిక జ్ఞానం అని పిలవడం జరిగింది.
1: సుభాషితం విన్నారు, సమర్పణశ్రీ ఎస్ భాగ్యలక్ష్మి.

చేప పిల్లల ఎంపికలో మెలకువల గురించి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా చేపల పెంపకం వర్షాకాలంలో ప్రారంభమవుతోంది. చెరువు కుంటల్లోకి సరిపడ నీరు వచ్చిన వెంటనే రైతులు చేప పిల్లలను చేప పిల్లల కేంద్రాల నుండి కొనుగోలు చేసి వదులుతారు. ఒక్కోసారి ఏమాత్రం ఆలోచించకుండా అందుబాటులో ఉండే ఏదో ఒక రకం చేప పిల్లలు తెచ్చి వదులుతూ ఉంటారు. చెరువు సామర్థ్యాన్ని, నీటి విస్తీర్ణాన్ని, నీటి నిల్వను, వాటి కాల పరిమితి పరిగణలోకి తీసుకోవడం వల్ల అనుకున్న దిగుబడి రాకుండా నష్టాల బారిన పడాల్సి వస్తోంది. కాబట్టి లాభదాయకమైన చేపల పెంపకానికి చేప పిల్లల ఎంపికలో గల మెలకువల గురించి విధిగా రైతు తెలుసుకుని ఉండాలి. చేప పిల్లల్లో రకాలు చూసినట్లయితే పెంపకానికి అనేక రకాల చేప పిల్లలు ఉన్నప్పటికీ ఆహారంలో ఒకదానితో ఒకటి పోటీ పడకుండా త్వరగా పెరిగే రకాలను మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. అందులో ముఖ్యమైనవి కార్పు చేపలు, అంటే బొచ్చ, శీలవతి, మోసు, బంగారు తీగ, వెండి

చేప, గడ్డి చేప. ఇక మర్రల్స్ లో కొర్రమేను, కొర్రమట్ట, పూమేను, బురదమట్ట. క్యాట్ ఫిషెస్ లో దేశీయ మార్పు, ఫంగస్, సింగి ఇతర చేపలు. ఇంకా ఇతర చేపల విషయానికి వస్తే తిలాపియా, ఎట్రోప్లస్, పండుగప్ప, పాలబొంత. మరి చేప పిల్లల సైజు, చేప పిల్లల కేంద్రాల్లో చేప పిల్లలు ఒక అంగుళం అంటే ప్రై సైజు నుండి 4 అంగుళాల ఫింగర్ లింగ్స్ సైజు వరకు లభిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు పెంపకానికి ఫింగర్ లింగ్స్ సైజు అంటే 3-4 అంగుళాలు చేప పిల్లలను మాత్రమే ఎంచుకోవాలి, ఎందుకంటే వీటిలో బ్రతికే శాతం ఎక్కువగా ఉంటోంది. చెరువులో చేపల పెరుగుదల వాటి సాంద్రత, లభించే ఆహారంపై ఆధారపడి ఉంటోంది. కాబట్టి కృత్రిమ ఆహారం ఇస్తూ ఎరువులు వేసే చెరువుల్లో ఎకరా నీటి విస్తీర్ణానికి 2000 నుండి 2500 చేప పిల్లలను వదలాలి. ఎలాంటి కృత్రిమ ఆహారం, ఎరువులు లేకుండా పెంచే చెరువుల్లో ఎకరా విస్తీర్ణానికి 1000 నుండి 1500 చేప పిల్లలను వేసుకోవాలి. చెరువు నిర్వహణ స్వభావంపై ఈ నిష్పత్తి ప్రక్రియ ఆధారపడి ఉంటోంది. సాధారణంగా స్వల్పకాలిక అయితే అంటే 6 నెలలు నీరుండే నీటి వనరుల్లో బొచ్చ, బంగారు తీగ రకాలను 1:1 నిష్పత్తిలో వదులుకోవాలి. అలాగే దీర్ఘకాలిక అంటే 7 నుండి 10 నెలలు నీరుండే శాశ్వత అంటే 12 నెలలు నీరుండే నీటి వనరుల్లో బొచ్చ, రోహు, మిగ్రాలు, బంగారు తీగ రకాలు 3:4:3 నిష్పత్తిలో వదులుకోవాలి. కృత్రిమ ఆహారం ఇస్తూ ఎరువులు వేసే చెరువుల్లోనైతే బొచ్చే, రోహు, మిగ్రాలు, బంగారు తీగ చేపపిల్లల రకాలను 3:5:2 నిష్పత్తిలో వేసుకోవాలి. కార్పు చేపపిల్లల రకాలు జిల్లాలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేటు చేపపిల్లల కేంద్రాల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం రవాణా ఖర్చులు అధికంగా పెరిగిపోయాయి. కాబట్టి సమీపంలో ఉండే 2 లేదా 3 రైతులు కలిసి తెచ్చుకుంటే చేపపిల్లల రవాణా ఖర్చును తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లోని ప్రైవేటు చేపపిల్లల కేంద్రాల్లో సుమారుగా 100 గ్రాముల నుండి 300 గ్రాముల బరువుండే గిడస బారిన చేప పిల్లలు కూడా లభిస్తున్నాయి. వీటి ఖరీదు ఎక్కువగా ఉంటోంది, కానీ ఈ పెంపకానికి ఇవి ఉపయోగకరంగా నిర్ధారించబడింది. కొర్రమేను చేప పిల్లలు మాత్రం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో లభించవు. వీటిని ఆయా ప్రాంతాల్లో స్థానిక మత్స్యకారులు సహజ మంచినీటి వనరుల నుండి సేకరించుకుని అమ్ముతూ ఉంటారు. పెంపకానికి ఎంపిక చేసుకునే చేప పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెర్ట్జ్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పూలబాట నాటిక ప్రసారమవుతుంది. 7:45 గుండె సమస్యలు అవగాహన డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కల్వకలను నాగలక్ష్మి. ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీమాడతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరారావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429508, మరొక నెంబరు 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకుని వింటు 9:30 ఏక చిత్రగానం. ఉదయం 10:00 యువత అభివృద్దిలో స్కిల్ డెవలప్మెంట్ పథకాలు.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలోను 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం వినవచ్చును. 12:30 తెలుగు జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. మధ్యాహ్నం 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచారం ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 కిన్నెరలారి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. మధ్యాహ్నం 3:30 ఏక చిత్రగణం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు సమర్పణ శ్రీమతి గడ్డే చంద్రకాంత. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి.

సాయంత్రం 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 6 గంటల 35 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాల గురించిన వివరాలు తెలుసుకుంటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. రాత్రి 8 గంటలకు కిన్నరారి శ్రోతల గురిన చిత్రగీతాల కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు, రాత్రి 9:30 జాతీయ చర్చా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక ఈ రోజు రాత్రి 10 గంటలకు హరికథ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 30 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చును ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి

0: తెలంగాణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవవేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికొంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల అక్షరంగా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.

0: లోని పశ్చిమగోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్బంగా తెలియజేస్తూ,
1: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకి ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేర డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानाम् असहिष्णुतानाम् उन्मूलनार्थं स्वकीया असन्दिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बल घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25वें वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमंत्रालयस्य सचिवेन CB जॉर्ज इत्यनेन जागतिक समतायाः, मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः. विदेश कार्य मंत्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः, गौरवस्य च संरक्षणार्थं अमोघ संकल्पः पुनः

0: प्रख्यापितः। ओएनजीसी इत्यायोगस्य अन्वेषण निदेशकः ओम प्रकाश सिंहा सम्प्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इंधनम वैदेशिक तैल आयातम अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति। अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20-27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति। सः स्पष्टं न्यगादीत् यत् पश्चिमैशिया युद्धस्य कारणात् जगति देशैः वैदेशिक निर्भरता न्यूनीक्रियते। अस्मिन् काले भारतस्य वर्धमानाम् ऊर्जा आवश्यकताम् विचार्य भारत ऊर्जा सप्ताहः एका प्रमुखा पीठिका वर्तते। भारतीय रेल विभागेन पूर्वोत्तर रेल विभागस्य वाराणसी मण्डले 14.6 लाख किलोमीटर परिमिते क्षेत्रे कवच 4.0 इति प्रणाल्याः स्थापनायै 23.2 लाख कोटि रूप्यकाणि अनुमोदितानि। अनुमोदितया परियोजनया वाराणसी मण्डलस्य चिह्नितेषु अवशिष्टेषु खण्डेषु कवच 4.0 इति प्रणाल्याः विस्तारो भविष्यति, येन रेल परिचालनाय उपलब्धं सुरक्षातन्त्रं सुदृढं भविष्यति। उपक्रमोऽयम् अधिक सुरक्षितं विश्वसनीयं च रेल परिचालनं सुनिश्चेतुं तथा सम्पूर्णे भारतीय रेलजाले स्वदेशीय कवच प्रौद्योगिक्याः विस्ताराय क्रियमाणानां प्रयासानां समर्थनं करिष्यति। भारतेन स्वीय वस्तूनां सेवानां च आहत्य निर्यातस्य परिमाणं 63.8 बिलियन डॉलर परिमित धनात् वर्धयित्वा 1 ट्रिलियन डॉलर परिमितं विधातुं उच्च लक्ष्यं विनिर्धारितम्। ह्यः मुम्बय्यां संजातस्य भारत संयुक्त अरब अमीरात निवेश संबंधी उच्चस्तरीय संयुक्त कार्यबलस्य 14 दशोपवेशनानन्तरम् अस्य ऐतिहासिक लक्ष्यस्य घोषणाकारी। वाणिज्योद्योग मन्त्रिणा पीयूष गोयलेन प्रोदीरितं यत् जागतिक संकटेषु सत्यपि प्रवृत्तस्य वित्तीय वर्षस्य प्रथम षट् मासेषु पण्य निर्याते 15% अधिकं वृद्धिः समवापि। जापान देशस्य आइची नागोया नगरे आयोज्यमानासु एशिया क्रीडासु भारतस्य पदक प्राप्ति क्रमः ह्यः अपि अनुवर्तितः। लक्ष्यवेद क्रीडा क्रिकेट कुराश मुष्टियुद्धम् इत्यादिषु क्रीडासु भारतीय क्रीडकैः पदकानि प्राप्तानि। भारतेन पदक संख्यायाम् 8 पदकानि अधिकानि योजितानि। भारतीय पुरुष क्रिकेट दलं च उपान्त्य चक्रे प्रविष्टम्। पुरुषाणां कुन्तक्षेप स्पर्धायां भारतस्य 2 पदके प्राप्ते। यशवीर सिंहेन रजत पदकं तथा रोहित यादवेन कांस्य पदकम् अवाप्तम्। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम निजामाबाद जिल्ला समग्र निवेदिक వింటారు। నివేదిక అందిస్తారు శ్రీ డి రాజకుమార్।
2: ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించినట్టు నిజామాబాద్ జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన బీసీ మహిళలు tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకుని వాటి హార్డ్ కాపీలను జిల్లాలోని మున్సిపల్ సంబంధిత మండల అధికారి కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. సమాజంలోని చివరి అంచెలోని వ్యక్తి అభివృద్ది చెందే వరకు దేశాభివృద్ది పూర్తి కాదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని ఇందూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పండిత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఖమ్మంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న AIKMS 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరు కోరుతూ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీలం రామచంద్రయ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు గ్రామాల మీదుగా సాగింది. నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా ఏఐకేఎంఎస్ రాష్ట ఉపాధ్యకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ

0: కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు C2+50% కనీస మద్దతు ధర కల్పించాలని, సాగు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలకు 18 రాష్టాల నుంచి రైతు కూలీ ప్రతినిధులు హాజరై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో అధికారులు సిబ్బందికి సూచించారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని నిజామాబాద్ డిఆర్ఓ గీత అన్నారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా తల్లులు తమ చిన్నారులకు గోప్యతతో ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకు గాను డిఎంహెచ్ఓ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్యతో కలిసి నిజామాబాద్ ఐడిఓసీ కాంప్లెక్స్ లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను 3 సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి ఉషాకిరణ్, 4 సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. ఖరీఫ్ 2026-27 సీజన్ లో ధాన్యం సేకరణ నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రాష్టంలో అన్ని చోట్ల కంటే ముందుగానే నిజామాబాద్ లో ధాన్యం దిగుబడులు చేతికి అందనున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు సిద్దంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు తహసీల్దారులతో ధాన్యం సేకరణపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టినట్లు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యకులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ యాత్ర అక్టోబర్ 4 జగిత్యాల వరకు సుమారు 180 గ్రామాల మీదుగా కొనసాగుతుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పాటుపడాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. స్థానిక ఐటీ టవర్స్ లో ఎన్ఎన్ఏఐ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026 కోడ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై హ్యాకథాన్ లో విద్యార్థులు, యువత రూపొందించిన ఏఐ ఆధారిత వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకీ మిస్ఫైర్ అయ్యి డ్యూటీ ముగించుకుని వచ్చిన నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ సతీష్ మృతి చెందారు. విధి నిర్వహణ అనంతరం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ఆయన కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తప్పదని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2వ వారం నాటి వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 1784 మందిపై కేసులు నమోదు చేయగా
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తు సేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 100

0: బిలియన్ డాలర్ రెట్టింపు అయిందని 2032 నాటికి 200 బిలియన్ డాలర్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to

0: $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రీ జీ సే బాత్ హుయీ హై తో భావీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యం మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించారు.

0: చాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబి పార్థివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్టేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన పోర్టల్లో చెల్లించిన చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచి నొగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందన తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పూలబాట నాటిక వింటారు.

ఆకాశవాణి పూలబాట నాటిక వింటారు. రచన శ్రీ డివి రమణమూర్తి. ఇందులో పాత్రలు పాత్రధారులు సీతాపతి శ్రీ ఎస్ మనోహర్, జానకమ్మ శ్రీమతి ఈ జానకీదేవి, వాణి చిరంజీవి డి ఆశ్రిత, కృష్ణ చిరంజీవి వి అనూష, మధు చిరంజీవి వి సాయి జ్యోతి, కుర్రాడు చిరంజీవి జిఏ భరద్వాజ్, నిర్వహణ శ్రీ ఎన్ సుధాకర రావు, సహకారం శ్రీ జె అనిల్ కుమార్. వినండి పూలబాట నాటికా.

0: మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమా.
1: ఈ నిద్ర బంగారం గాను ఇది గురక లేక సముద్రపు హోరా. ఓయ్ ఇదిగో నిన్నే లేవలే.
2: ఏమైందండి? ఏమైంది?
1: ఏమీ లేదు, నిద్ర లేవబాయ్.
2: అంతేనా? కాసేపు కమ్ముగా నిద్రపోనివ్వరు కదా.
1: ఒసే ఒసే, నీ గురక ప్రజలు విని జడుసుకుంటున్నారే.
2: అంతే కదా.
1: నీ ముఖం ఆరు దాటింది, ఇంకా నిద్రేమిటి? అంట్ల ముఖం దానా.
2: మీతో మా చెడ్డ చావొచ్చి పడింది కదండి. మీరు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనివ్వరు. ఇంతకీ ఏమిటి మీ సోది?
1: పెద్దవాళ్ళం మనమే బాలుడు పొద్దుపోయేదాకా మంచం దిగకపోతే పిల్లలెప్పుడు లేస్తారు, పాఠాలెప్పుడు చదువుకుంటారు?
2: అదిగో వాణి చదువుకుంటోందిగా.
1: అది సరే, మిగతా బడుద్దాయిలో
2: వాళ్లే చదువుకుంటారు. పరీక్షలు ఇంకా చాలా దూరం ఉన్నాయంటగా.
1: ఓహో, అదా సంగతి. ఇప్పుడు పూర్తిగా నిద్రపోయి అప్పుడు నిద్రమాని చదివేసి ఉద్ధరిస్తారన్నమాట వెధవలు, వట్టి సోమరిపోతులు. ఆడపిల్లకు నాపాటి శ్రద్ధ వీళ్లకు లేదు.
2: దీనికి ఒక మానాన చదువు వంట పట్టదట కదా, అందుకని అది ఇప్పటి నుంచి రోజు చదువుకుంటే గాని లాభం లేదట.
1: ఓహో, అలా నేడిశారా నీ దగ్గర? అక్కడికి వీళ్ళేదో ఏక సంతాగ్రాహులాగా. సరే సరే, ఆ కిష్టిగానే మధును లేపు, లేచి చదువుకుంటారు.
2: పోన్లెద్దురు, ఈవేళ ఆదివారం కదా, కాసేపు నిద్రపోనివ్వండి. రేపు చదువుకుంటారు లేదురు వాళ్ళు.
1: ఇదెక్కడి కర్మే, చదువుకోవాల్సిన పిల్లల్ని కూడా నిద్రపోమంటావేంటి? నిద్రభంగి. పోని, నువ్వన్నట్టు ఈవేళ ఆదివారం సెలవేగా, మరి పూట భోజనానికి సెలవు ఇచ్చేయరాదు?
2: ఏదో ఒకటి చేద్దాం గాని.
1: హుసేవ్ ఆగవే, పడుకోకు.
2: అబ్బా కాసేపు పడుకో నిద్రు.
1: లేచి కాసిన కాఫీ నీళ్లు తగలెడతావా లేదా?
3: రండి నాన్న, నేను కాఫీ చేసిస్తాను, అమ్మని పడుకోనియండి.
2: నా బంగారు తల్లివే, ఆ పని చేసి పెడదు. ఈలోగా నేను ఒక చిన్న కొనుక్కు తీసేస్తాను.
1: సిగ్గు లేకపోతే సరి, చదువుకుంటున్న పిల్లను డిస్టర్బ్ చేయడానికి. వాణి లే, నువ్వు వెళ్లి మధు నేను కృష్ణభావన లేపు చదువుకుంటారు.
3: అమ్మ బాబోయ్, వాళ్ళని నేను లేపడమే?
1: ఏ,
3: నేను అస్తమానం చదువుకుంటున్నానంట, మీరు వాళ్ళని చివాట్లు వేస్తున్నారంట, అందుకని వాళ్ళు నన్ను తిడుతున్నారు నాన్న.
1: ఏడిశారు అడ్డగాడిదలు. ఓయ్ లే, లేవబాయ్.
2: కాఫీ తాగేశారా?
1: కాఫీ లేదు, నా శ్రాద్ధం లేదు.
2: పోనీ నేను పెడతానండి.
1: ఏమిటి, నా శ్రాద్ధమా?
2: లేదండి, కాఫీ.
1: చూడు, నువ్వు నిద్రపోతే పోయావు గాని ఆ గురక కాస్తంత తాపవే, మా బుర్రలు పనిచేయడం లేదు.
2: అలాగే
3: నేను కాఫీ పెడతాను గాని మధు వాళ్ళని మీరే లేపండి నాన్న.
1: సరేనమ్మా, అలాగే.

0: అరే కృష్ణ, మొన్న క్లాస్ లో చేసావే ఆడపిల్ల యాక్షన్ చేయరా?
1: చేస్తా చూడు. ఒక ఆవిడ స్నానం చేసి వచ్చిందిరా, ఆ తర్వాత చీర కట్టుకోవడం, తల దూకుని పౌడర్ అద్దుకోవడం, కాటుక బొట్టు పెట్టుకోవడం, నగలు వేసుకోవడం, లిప్స్టిక్ పూసుకోవడం, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరి చెప్పులు వేసుకుని వెళ్ళినట్టు వివరంగా చేస్తాను చూడు.
2: ఒరే మధు అన్నయ్య, ఈ లెక్క చెప్పరా?
0: నేను చెప్పను పో. పిల్లకి తాడు కట్టుకుని చదువుతావుగా, ఆ మాత్రం అర్థం కాదేమిటమ్మా.
2: ఈ లెక్క కొంచెం చిక్కుగా ఉందిరా, ప్లీజ్ కొంచెం చెప్పరా.
1: రే మధు వదురా, వద్దు వద్దు.
0: నేను చెప్పను.
2: పోనీ కృష్ణ బావా, నువ్వైనా చెప్పావా?
1: చెప్తాను, కానీ చిన్న షరతు.
2: షరతా? ఏమిటి?
1: మేం చదువుకోమన్నప్పుడే చదువుకోవాలి, వద్దన్నప్పుడు మానేయాలి. అలా ఒప్పుకుంటేనే చెప్తాం.
2: అదేలా బావా, నాకు వీలున్నప్పుడు చదువుకోవడం తప్ప?
1: తప్ప తప్పున్నారా, నీకు బుర్రలేదు అంచేత నువ్వు రోజు పప్పు రుబ్బినట్లు,
0: ఇడ్లీ పిండి రుబ్బినట్లు
1: పుస్తకాలు రుబ్బేస్తావు. నీలాగా మేము రుబ్బడం లేదని మాయ మమ్మల్ని రుబ్బేస్తున్నాడు.
2: మీరు రోజు చదువుకోకూడదు, ఎవరొద్దన్నారు?
0: మాకు నీలాగా బుర్ర లేకపోలేదు రోజు చదువుకోవడానికి. నువ్వు సంవత్సరం అంతా చదివిన చదువును మేము నెల రోజుల్లో పూర్తి చేస్తాం, ఎరా?
1: అవును, నేను అది కూడా చేయనక్కర్లేదు. పరీక్షల ముందు 2 రోజులు రాత్రులు కొంచెం అలా వీధులకు వెళ్తే చాలు, క్వశ్చన్ పేపర్లే తీసుకొచ్చేస్తాను.
2: అదా మీ ధైర్యం,

0: అచ్చేత మై డియర్ సిస్టర్, అనవసరంగా అస్తమానం చదువుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. నిశ్చింతగా నిద్రపో. రేపు పరీక్ష అనగా క్వశ్చన్ పేపర్ తెచ్చిస్తాను, ఫస్ట్ క్లాస్ తెచ్చుకో, సరేనా?
1: వాణి ఎక్కడున్నావమ్మా?
2: ఒరే మధు, మాయ మాయ వస్తున్నాడు రా.
3: ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్
1: ఒరే ఆపండి రా.
3: ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్
2: డిస్చార్జ్ ట్యూబ్ ఇస్ ఏబి.
1: ఒరే ఒరే ఒరే ఒరే ఆపండి రా బుద్ధిమంతులారా.
2: ఏ మాయ చదువుకుంటుంటే ఆపమంటున్నా?
1: ఆ నాకు బుద్ధి లేక మీరు పుస్తకాలను తలకిందులుగా పెట్టి చదివినట్టు నటించడం నేను చూశాను రా. నా దగ్గు వినపడగానే ఎక్కడ లేని శ్రద్ధ మీకు చదువు మీద పుట్టుకొచ్చేసింది కదూ, అంతా చూస్తున్నాను రా.
0: చూసావా నాన్న?
1: ఆ అంతా విన్నాను చూశాను. ఒరే మేనలుడా కృష్ణ, సుపుత్ర మధు, నేను చెప్పేది వినండి రా.
2: ఏంటి మాయ?
1: తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందని మీరు చదువుకోకపోతే పాయ్, బుద్ధిగా చదువుకుంటున్న వాణిని ఎందుకురా చెడగొడతారు? మీరు మగవేదవారు, చదువు అబ్బకపోతే ఏ కాఫీ హోటల్లోనూ బల్లలు తుడిచేనే బ్రతకగలరు, చిప్పలు కడిగేనే కాలక్షేపం చేయగలరు. అర్థమైందా?
2: అర్థమైంది.
1: ఏమర్థమైంది?
2: చదువుకోకపోతే బల్లలను తుడిచేనే బ్రతకగలం,
0: చిప్పలు కడిగైనా కాలక్షేపం చేయగలం.
1: కానీ అది ఆడపిల్లరా, అది అలా బ్రతకలేదు. అక్షర జ్ఞానం లేకపోతే దానికి పెళ్లి అవ్వదురా. కాబట్టి మీరు దానికి హితబోధలు చేయకండి, అడ్డగాడిదెళ్లారా. మీకెలాగూ బాగుపడే యోగం ఉన్నట్టు లేదు, దాన్నైనా బాగుపడనియండ్రా.
4: అబ్బా మీరా, బయట ఏదో మీటింగ్ లో ఉపన్యాసం అనుకున్నాను. ఏం జరిగిందంట అంత గట్టిగా మాట్లాడుతున్నారు?
1: ఒక మహాప్రళయం, ఒక భూకంపం, ఒక ప్రపంచ యుద్ధం జరిగిపోయాయి.
4: సర్లేండి, మీకెప్పుడు వేళాకోళమే. అసలు సంగతి ఏంటంట,
1: నీ సుపుత్రుడు మేనలుడు కలిసి పరీక్షలో వచ్చే ప్రశ్నల్ని పరీక్ష ముందు రోజు తెచ్చిస్తారట, అంచేత రోజు చదువుకోనక్కర్లేదని వాణికి హితబోధ చేస్తున్నారు.
4: మంచిదేగా, కాస్తంత ఇంట్లో పనిపాట్లకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉందన్న మాటే గాని పిసరంత సాయం లేదు నాకు. ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేక చస్తున్నాను. మీరేమో చదువుకుంటున్న పిల్లకు పనులు పురమాయించద్దంటారాయే.
1: అవును, అది కరెక్టేగా.
4: ఏం కరెక్టు? అదేమో చదువు మిషి పెట్టి బొత్తిగా ఇంటి పనులు చేయడం లేదు.
1: ఏడ్చావ్ నోర్మి. ఒరే చవటలు, మీ పిచ్చి పిచ్చి ప్లాన్లు కట్టిపెట్టి ఏ రోజు విన్న పాఠం ఆ రోజే శ్రద్ధగా చదువుకుని బుద్ధిగా పాస్ అవ్వండి. పరీక్షలకు ఇంకా చాలా టైం ఉంది. ఏ వినపడిందా?
2: ఓ అలాగే.
4: వాళ్ళు బుద్ధిమంతులండి, చూసారా గంగిగోవుల్లో ఎలా తలుపుతున్నారో.
1: నువ్వెంత తెలివైన దానివో, వాళ్ళంత బుద్ధిమంతులే. వాళ్ళు గంగిగోవులు కారే, జిత్తులమారి నక్కలు, తెలిసిందా?
0: మీకెందుకు నాన్నా, నేను పరీక్షలు పాస్ అవడమే కదా మీకు కావాలి.
2: అంతే కదా మాయ?
1: అంతే అంతే, కానీ అడ్డదారులు తొక్కి కాదు. దానివల్ల పరీక్షలైతే పాస్ అయిపోతారేమో గాని మీ బుర్రలో చదువుంటూ ఏమీ ఉండదు, ఆ చదువుకు పునాది ఉండదు. అయినా నాకు తెలియగలుగుతాను, సంవత్సరం పొడవునా చదవకుండా అకస్మాత్తుగా ఎలా పాస్ అయిపోతారో కాస్తంత సెలవిస్తారా?
0: ఏముంది నాన్నా, ఒక నెల తెల్లార్లు కూర్చుని చదివేస్తే చాలదు.
1: ఓహో, మరి నెల రోజులు వేళకు నిద్రలేక ఆరోగ్యం పాడైపోయి సరిగ్గా పరీక్షల ముందే ఒంటికి ఏదైనా రోగం వస్తేను?
2: ఎందుకొస్తుంది? మాకే రోగం రాదు.
1: రాదని గ్యారంటీ ఏంట్రా? అమృతం గాని తాగారా మీరు?
4: అదేమిటండి, శుభమా అంటూ వాళ్ళు పరీక్షలు అవలీలగా పాస్ అయిపోతామంటుంటే మీకు రోగం వస్తేనో, మీరు మంచం పడితేనో అంటూ అశుభం పలుకుతారెందుకు?
1: నా బుద్ధి గడ్డి తిని. సరే చెప్పండి రా, ఏ తెగులు రాదని గ్యారంటీ ఏమిటి? వస్తే ఏం చేస్తారు అని. ఏం చేస్తారో నేను చెప్తా వినండి. అప్పుడు పరీక్షలో మీరు మంచం ఎక్కి పరీక్ష చెట్టెక్కిస్తారు. మరో సంవత్సరం ఇదే క్లాసులో ఉండి అవే పాఠాలకు పునాదులు దిట్టపరుస్తారు. మీ జీవితంలో అతి విలువైన కాలాన్ని ఒక సంవత్సరం వృధాగా పోగొట్టుకుంటారు. అంతేనా? మాట్లాడరే.
4: పసివాళ్ళని పట్టుకుని పంచాయతీ పెట్టేస్తున్నారేమిటి, పాపం వాళ్లే మాట్లాడతారండి.
1: నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే మేనలుడా కృష్ణ పరమాత్మ, తమరి భవిష్యత్ ప్లాన్ ఏంటో చెప్తారా?
2: ఏముంది మాయ, చాలా సింపుల్. పరీక్ష ముందు రోజు అర్ధరాత్రి ఒక్కసారిలా మెయిన్ రోడ్డు మీద ఉన్న టీ స్టాల్ దగ్గరికి ఓ ట్రిప్ కొడితే చాలు. మర్నాడు పరీక్షలో వచ్చే ప్రశ్నలు తెచ్చేసుకోవడం, జవాబులు తయారు చేసేసుకోవడం, రాత్రికి రాత్రి బట్టి పట్టడం, మర్నాడు రాసేయడం, అంతే. ఆ తర్వాత
1: సస్పెండ్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం. వింటున్నావా జానకి, వీళ్ళ తెలివైన కబుర్లు. ఒరే కృష్ణ, ఒకవేళ పేపర్లు దొరక్కపోతేను?
2: ఎందుకు దొరకమోయా, దొరికి తీరాలి, అది రూల్.

0: పోతే కొంచెం డబ్బు ఖర్చు అంతే.
1: ఆహా, ఒకవేళ దొరకకపోతేనో ఏం చేస్తారా?
2: అబ్బబ్బా, మీతో మహచెడ్డ చావచ్చు పడింది కదండి, ప్రతిదానికి అశుభం పలుకుతారెందుకు?
1: వాళ్ల క్షేమం కోరేవాణి గనక నువ్వు మాట్లాడకు. చెప్పండి రా, ఒకవేళ ప్రశ్న పత్రాలు దొరకలేదనుకో, అప్పుడేం చేస్తారు? మీరు క్లాస్ పుస్తకాలు ముఖమైన చూడటం లేదు కదా.
0: ఏముంది మాయా, అవసరం అనుకున్న పేజీలు గైడ్లలోంచి చించేయడం, పరీక్ష హాల్ కి పట్టుకుపోవడమే అంతే.
1: అక్కడ మిమ్మల్ని కాపీ కొట్టనివ్వకపోతేను?
0: ఎందుకు కొట్టనివ్వరు మాయా, వాళ్లకు స్టూడెంట్లు అంటే ఏంటో తెలుసుగా.
1: వెరీ గుడ్, నాకు తెలియని విషయాలు తెలిపి జ్ఞానోదయం కలిగించారా, చాలు. ఓరో కృష్ణ, నువ్వు నా దగ్గరుండి బుద్ధిగా చదువుకుంటావని, క్రమశిక్షణతో పెరుగుతావని మీ అమ్మ కొండంత ఆశతో నా దగ్గర పెట్టిందిరా. కాని నీకు విద్యాబుద్ధులు చెప్పడం నా తరం కాదురా బాబు, నిన్ను నన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదురా. ఈ సంవత్సరం ఇక్కడెలాగో తగలెట్టి వచ్చే సంవత్సరం మీ ఊరెళ్ళి చదువుకో బాబు. ఒరే మధు, కృష్ణ, మీకిప్పుడే చెప్తున్నాను, మీరు అవలంబిస్తున్న పద్ధతులు మంచివి కావురా. పరీక్షలకు ఇంకా చాలా టైం ఉంది, మీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టండి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివేసుకుంటే ఇందాక మీరు చెప్పిన అడ్డదారు దొక్కనక్కర్లేదు, సులువుగా పాస్ అయిపోతారు. నా మాట వినండి, అర్థమైందా?
2: అయిందా మీ హితబోధ? ఇంకా ఉందా?
1: మధ్య నీ తొందర ఏమిటే?
2: భోజనాలు వడ్డిద్దామని.
1: ఆ భగవంతుడు నిన్ను రెండే రెండు పనుల కోసం పుట్టించాడు, ఒకటి తిండి, రెండు నిద్ర. పదండి, భోజనాలు చేద్దాం.
2: సరే.

0: ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, లేరా, ఒరే కృష్ణ లేరా.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కింగ్ అండ్ దే హాడ్ సెవెన్ సన్స్.
0: ఇటు ఇటు వినరా బాబు.
1: ఏంట్రా,
0: నాకు చలిగా ఉందిరా, ఆ దుప్పటి కప్పురా, ఫ్యాన్ కాస్త ఆపరా ప్లీజ్.
1: ఏప్రిల్ నెలలో చలి ఏంట్రా, కొంపదీసి జ్వరం రాలేదు కదా. ఏది చూని, ఓరి దేవుడా, అవునరా జ్వరం వచ్చేసింది.
0: గట్టిగా అరవకురా కృష్ణ, నాన్న లేస్తారు. నీ దగ్గర జ్వరం మాత్రం ఉండాలి కదా, ఉందా?
1: అవును రోయ్, ఉండాలి, వెతికిస్తానుండు. దొరికిందిరా, ఇందా టీ ఇస్తానుండు. అరే టీ అయిపోయిందిరా, ఉండు అత్తేని లేపుతాను.
0: మెల్లగా లేపరా అమ్మను, నాన్న వినగలరు.
1: అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా,
2: ఏం కావాలరా?
1: అరవకత్తయ్య, మధుకి టీ కావాలంట.
2: ఫ్లాస్క్ లో ఉంచాను కదా.
1: అయిపోయింది అత్తయ్య, మధుకి కావాలంట.
2: అలాగే పెడతా, క్షణం ఆగండి.
3: టైం ఎంతైందిరా అబ్బాయిలు?
1: ఒకటి బామ్మయ్య.
3: చాలా పొద్దుపోయింది, ఇక నిద్రపోండి.
1: అలాగే మావయ్య. అత్తయ్య ముందు టీ ఇవ్వు, మధుకి జ్వరం వచ్చింది, మాత్ర ఇవ్వాలి.
2: జ్వరమే? ఏది చూడండి. అవునరా జ్వరమేనా, ఉండు మీ నాన్నగారు లేపుతాను.
0: అబ్బా అరవకమ్మా, నాన్నగారు వచ్చేస్తారు, మాత్ర వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే.
3: ఏరా ఇంకా నిద్రపోలేదా? ఈ వేళకు చదువు చాలించి పడుకోండి, వేడి చేస్తుంది.
1: అలాగే మావయ్య.
2: ఉండండి, లోపల నుంచి టీ తెస్తాను.
1: ఇప్పుడు ఎలా రా మధు, మావయ్యకి తెలిస్తే.
0: ఈ దిక్కుమాలిన జ్వరం ఇప్పుడే రావాలా?
3: ఏరా జ్వరం వచ్చిందటగా మధు.
1: చంపేసింది అత్తయ్య, చెప్పేసింది కాబోలు.
3: అనుకున్నంత పని అయింది. ఏది చూడండి, అరే జ్వరంగా ఉందే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద.
1: జ్వరం మాత్రం ఉంది మావయ్య నా దగ్గర.
0: ఇప్పుడు మాత్ర వేసుకుంటాను నాన్న, తగ్గకపోతే ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దాము.
3: సరే నీ ఇష్టం, ఆ మాత్ర వేసుకో. పరీక్షలు పట్టుమని 10 రోజులు లేవు, ఇప్పుడు ఎలారా? అందుకే చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నా మాట విన్నారు కాదు. ఇప్పుడు ఒంటికి తెచ్చుకున్నావు, ఇది తగ్గేదెప్పుడు, నువ్వు చదివేదెప్పుడు?
2: జ్వరంతో వాడు కుయ్యో మొర్రమంటుంటే మధ్య మీ సతాయింపేమిటి? ఇదిగో మధుటి, మాత్ర వేసుకుని నిద్రపో, ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దు గాని.
0: అలాగే.
3: అందుకే 100 సార్లు చెప్పాను.
2: ఇంకా మీరు

0: లోపలికెళ్ళి పడుకుంటారా?
1: ఏమిటో, ఈ పిల్లలు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా, నేను ఇక్కడే ఉంటాలే.
0: మీరిక్కడే ఉంటే వాడికి నిద్ర పట్టనివ్వరు కదా, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను, వెళ్ళండి.
1: సరే సరే.

0: ఎలా ఉంది జ్వరం? ఏమైనా తగ్గిందా?
1: లేదండి, రాత్రంతా తడుగుడుతూ తుడుస్తూనే ఉన్నాను. అలాగే ఉందండి, ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారండి?
0: టైఫాయిడ్ జ్వరం అన్నారు.
1: తెల్లారితే పరీక్షలు. ఇంకేం వెళ్తాడు?
0: అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట వింటేనా? ఈ సంవత్సరానికి వీడి పరీక్ష గోవిందా గోవిందా.
1: అదిగో మళ్ళీ ప్రారంభించారు సణుగుడు. కాస్త ఆపండి బాబు.
0: సర్లే, ఈ కిష్టిగాడేడి
1: 25 రూపాయలు పుచ్చుకుని 9 గంటలకు వెళ్లాడు. ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్లాడో ఏమిటో.
0: ఇంకెక్కడికి? పరీక్షాపత్రం కోసం. బుద్ధి లేకపోతే సరి.
1: మధ్య నన్ను తిడతారెందుకు?
0: నిన్ను కాదులే, వాణ్ణి. ఈ కాలపు కుర్రాళ్ళకి కష్టపడి చదువుకుందామని ఉండదు. ఎంతసేపు కాపీలు కొట్టేసో, క్వశ్చన్ పేపర్లు సంపాదించో, లంచాలిచ్చో పాస్ అయిపోదామనే ధ్యాస ఆలోచనే తప్ప మరేం లేదు. సరే, మధుకి గ్లూకోజ్ ఇచ్చావా?
1: ఇచ్చాను.
2: The electrons revolve around the nucleus just as the
0: వాణి వాణి
2: వస్తున్నా. ఏంనా అన్న?
0: ఇంకా నిద్రపోలేదమ్మా, చాలా పొద్దుపోయింది. వెళ్ళి పడుకో.
2: అలాగే నాన్న.
0: చూడు, పాఠాలన్నీ చదివేసుకున్నావా?
2: ఓ, చదివేసా.
0: గుడ్ గర్ల్. మరైతే వెళ్ళి నిద్రపో అమ్మా.
2: అలాగే నాన్న.
0: చూసావటోయ్, దీనిలాగా వాళ్ళు చదువుకుంటే ఇన్ని తిప్పలు ఉండకపోయేవి. టైం వేస్ట్ అయి ఉండేది కాదు, ఖచ్చితంగా పాస్ అయి ఉండేవాళ్ళు.
3: సార్, సీతాపతి గారు ఇదేనా?
0: ఆ, ఇదే. ఎవరు కావాలి బాబు నీకు?
3: సీతాపతి గారు మీరేనా అండి?
0: అవును బాబు. ఎందుకు?
3: అది ఏం లేదు.
0: ఏం లేకపోతే ఎందుకు వచ్చినట్టు?
3: కృష్ణ కృష్ణ అంట.
0: కృష్ణ? కృష్ణకేమైంది?
3: అది అది ఏంటంటే, అది
0: చూడు బాబు, నాన్సకుండా చెప్పదలుచుకుంది, సూటిగా చెప్పు.
3: ఆ అబ్బాయి క్వశ్చన్ పేపర్లు పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే పోలీసులు చూసి పట్టుకున్నారు.
1: పోలీసులే?
0: అనుకున్నదంతా అయ్యింది. ఆ తర్వాత ఏమైంది?
3: మీ అడ్రస్ చెప్పి మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడండి.
0: చదువు అవ్వకపోయినా ఈ కాలపు కుర్రాళ్ళకి కాపీ కొట్టే జబ్బు మాత్రం బాగా అబ్బింది. ఇంతకీ మా వాడు ఎక్కడున్నాడు బాబు?
3: ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉంటాడు అంకుల్. వెళ్ళి విడిపించుకోండి.
0: చంపాడు వెధవపీనుగా. వీడి కోసం పోలీసుల చుట్టూ నేనెక్కడ తిరగను?
1: పని మాని వాడినెందుకండి పోలీసులు తీసుకెళ్లారు ఇప్పుడు?
0: కబాడీ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరట.
1: మీరు మరీను, వాడికి ఆట రాదు. ముందెళ్ళి వాడిని తీసుకురండి. మీరు
0: వెళ్ళక వెళ్ళక తిన్నగా కబంధ హస్తాలోకే వెళ్ళాడు. ఆ బంధాల నుండి విడిపించుకు రావాలంటే మాటలా. ఈ క్షణం వరకు మధుగాడు కోసం ఆసుపత్రికి ఇంటికి తిరగలేక సగం ప్రాణాలు పోయాయి. ఆ మిగిలిన ప్రాణాలు కాస్త ఇప్పుడు ఆ కృష్ణగాడి కోసం పోలీసుల చుట్టూ తిరగలేకపోతాయి.
1: ఏదో ఒకటి చేసి వాడిని త్వరగా తీసుకురండి. తెల్లారితే పరీక్షలు.
0: వెళ్ళక తప్పుతుందా మరి? జానకి. హారతి పట్రా, కృష్ణ పరమాత్మల వారు విచ్చేశారు.
1: ఇంత త్వరగా ఎలా వచ్చారండి? రారా కృష్ణ.
0: వాడిని పోలీసులు ఈ దారంటే తీసుకెళ్తున్నారు. నేను వెళ్లడం కొంచెం ఆలస్యం జరిగి ఉంటే ఈసరికి అయ్యగారు పోలీస్ స్టేషన్ లాకప్ గదిలో చువ్వలు లెక్క పెడుతూ ఉండేవాడు. వాళ్ళను కాళ్లావేళా పడి హామీ ఇచ్చి రేపు పరీక్షలను చెప్పి తీసుకొచ్చాను. అక్కడికి వెళ్లి ఉంటే తెలిసేది అయ్యగారికి.
1: ఇంకా చాలండి మీ చివాట్లు. ముందు పరీక్షలకు చదువుకోనివ్వండి.
0: ఇప్పుడు వీళ్ళకింకా చదువెందుకు, పరీక్షలెందుకు? మళ్లీ సంవత్సరమే గతి. ఈ ఏడాదికి వీళ్ల పరీక్షలు చెట్టెక్కినట్టే. ఒక సంవత్సరం టైం నిష్కారణంగా దండగైనట్టే.
4: రేపు నన్ను పరీక్షలకు తీసుకెళ్ళండి నాన్న, రాస్తాను.
0: తీసుకెళ్ళినా లాభం లేదురా. మిమ్మల్ని ఇద్దరిని పరీక్షల్లో కూర్చోబెట్టి అచ్చు పుస్తకాలు గైడ్లు మీ ముందు పడేసినా జవాబులు ఎక్కడున్నాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు మీరు. మీకెందుకు రా పరీక్షలు?
1: అబ్బా, మీరు కాసేపు ఊరుకుంటారు?
0: ఈ విధవలకి శాస్తి జరగాల్సిందే. వీళ్లే కాదు, ఇలాంటి అమాంబాపతు అంటే పరీక్షల ముందు చదివేద్దామనుకునేవారు కాపీ కొట్టేసో, లంచాలిచ్చో, ప్రశ్న పత్రాలు సంపాదించో పాస్ అయిపోదామనుకునే వాళ్ళందరికీ ఇలాంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. అప్పటికి గాని బుద్ధి రాదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకోండిరా. పరీక్షల ముందు అవస్థ ఇబ్బంది పడక్క.

0: లేదని చెవుల్లో గూళ్ళు కట్టుకుని మరీ చెప్పాను, విన్నారా? లేదే, మరిప్పుడేమైంది? మొదటికే మోసం వచ్చింది. నీతిగా నిజాయితీగా కష్టపడి చదువుకుని పాస్ అవ్వడానికి ప్రయత్నించండి రా, అదే అర్థవంతమైన చదువు అవుతుంది, దానికే ప్రయోజనం ఉంటుంది. వాణిని చూడండి, ఎంత నిశ్చింతగా నిద్రపోతుందో. ఎంచక్క సంవత్సరం పొడుగునా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది, నిశ్చింతగా ఉంది. రేపది 100కి 100 మార్కులతో గ్యారంటీగా పాస్ అవుతుంది. మరి మీరో? ఫెయిల్ కావడం గ్యారంటీ. ఒక సంవత్సరం విలువైన కాలం వేస్ట్ అయ్యింది. ఈ సంవత్సరం ఖర్చు పెట్టిన డబ్బు దండగైంది. నేను చెప్తున్నది అర్థమైందా కృష్ణ?
1: అర్థమైంది మావయ్య.
0: నేనప్పుడే చెప్పాను మీరు అవలంబిస్తున్న పద్ధతి మంచిది కాదు అని. అడ్డదారు దొక్కకండిరా, ముళ్లబాటలో వెళ్ళకండిరా, పూలబాటలో నడవండిరా, చక్కని రాజమార్గంలో వెళ్ళండిరా అని. గుర్తుందా? ఎరా మధు,
1: గుర్తుంది నాన్న.
0: నా మాట విన్నారా? లేదే, ఇహనైనా బుద్ధి తెచ్చుకొని నా సలహా ప్రకారం చదువుకుంటే బాగుపడతారు, తెలిసిందా? ఎరా మధు.
1: అలాగే నాన్న.
0: ఎరా కృష్ణ.
1: అలాగే మాయ, నువ్వు చెప్పినట్టే చేస్తా.
0: సరే సరే, వెళ్ళండి.
2: మీరు ఇంతవరకు పూలబాట నాటిక విన్నారు. రచన శ్రీ డివి రమణమూర్తి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: సీతాపతి శ్రీ ఎస్ మనోహర్, జానకమ్మ శ్రీమతి ఈ జానకీదేవి, వాణి చిరంజీవి డి ఆశ్రిత, కృష్ణ చిరంజీవి వి అనూష, మధు చిరంజీవి వి సాయి జ్యోతి, కుర్రాడు చిరంజీవి జిఏ భరద్వాజ్. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకరరావు. సహకారం శ్రీ జే అనిల్ కుమార్. ఈ నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. యమకింకరుడు ఈ చిత్రం నుండి పి సుశీల, కేజే యేసుదాసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం గుండె సమస్యలు అవగాహన ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. మనిషి బ్రతకాలంటే గుండె ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల మానసిక ఒత్తిడులు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గుండె బలహీనమై ముప్పువాటిల్లి మరణాలెక్కువగా సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? గుండెకి సంబంధించిన సమస్యల గురించి, ఆరోగ్యవంతమైన జీవన శైలి గురించి, ఇంకా గుండెకు సంబంధించిన చికిత్సలు, ఈ అంశాల గురించి మనకి వివరిస్తున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో గుండె ఎందుకు బలహీనమవుతోందండి?
2: గుండె బలహీనపడటం ఈ కాలమే కాకుండా ముందు కాలంలో కూడా చూడటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐడెంటిఫై అవటం కూడా జరుగుతుంది. గుండె బలహీనత, గుండె పోటు, ఇవి రెండు వేరు వేరు. గుండె బలహీనత అనేది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. దీన్ని ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. స్మోకింగ్ అండ్ స్మోకింగ్ ప్రొడక్ట్స్, టొబాకో చీవింగ్, జడదా అవ్వచ్చు, ముక్కులోకి లాగటం, టొబాకో స్నిఫింగ్, ఖైనీ, ఇదే కారణం అయ్యే అవకాశం ఉంటుంది యంగ్స్టర్స్ లో. ఇది కాకుండా వంశపారపర్యంగా సంక్రమించడం కూడా చూస్తూ ఉంటాం. దీన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. కొంతమందిలో 20-30% పీపుల్ లో కారణాలు ఉండవు. దాన్ని డైలేటెడ్ ఇడియోపాథిక్ కార్డియోమయోపతి అంటారు. ఇలా కాకుండా ప్రెగ్నెన్సీలో రావటం, ప్రెగ్నెన్సీ అయిపోయిన మొదట 6 నెలలు పెరిపార్టం కార్డియోమయోపతి అంటారు. 1000 గర్భధారణలో 4 వరకు చూడటం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకు వచ్చాక సరైన విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ కార్డియోమయోపతి 100లో 30 మందికి ఈ నార్మల్ అయిపోతుంది. డాక్టర్ డయాగ్నోస్ చేశాక సరైన విధంగా మందులు వాడి రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే వీటికి పరిష్కారాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉంటాయి. మందుల పైన ఏసీడీ అని షాక్ ఇచ్చే మిషన్ పెట్టడం జరుగుతుంది.

0: మొట్టమొదటి సిఆర్టీడి అని పేస్ మేకర్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మూడు వైర్లు గుండెలో వేసి కొట్టుకునే విధానాన్ని మార్చి దీనివల్ల వచ్చే ఇబ్బందులు, ప్రాణహాని తగ్గే అవకాశం ఉంటుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెప్పడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, హార్ట్ అటాక్ ని ముందుగానే గుండె అలర్ట్ చేసే సంకేతాలు ఇస్తుందండి, మరి కోపం ఆందోళనలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు హార్ట్ అటాక్స్ కి దారితీస్తాయండి?
0: 100లో 70 నుంచి 80 మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఉంటాయి. దాన్ని ప్రీ ఇన్ఫాక్షన్ యాంజినా అంటారు. అంటే గుండెకి సంబంధించిన లక్షణం ఏదైనా అవ్వచ్చు, అది తల నుంచి నడుము వరకు, భుజాలు అవ్వచ్చు, దవడలు అవ్వచ్చు, ఛాతి మధ్యలో అవ్వచ్చు, పొట్టలో అవ్వచ్చు, ఛాతి వెనక భాగంలో అవ్వచ్చు, చెవులలో, తలలో, ఎక్కడైనా అవ్వచ్చు. ఈ వార్నింగ్ అనేది నెలకి ముందు నుంచే ఉంటది. చాలా మందికి ఏదో తేడాగా ఉంది, నాకు ఎప్పుడు ఇది రాలేదే అనిపించే విధంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన పరీక్షలు అప్పుడప్పుడు డైరెక్ట్ గా యాంజిగ్రామ్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఆ సూచనల్ని గ్యాస్ అని చెప్పి, నేను రాత్రి ఏదో తిన్నాను, లేకపోతే నన్ను ఎవరో ఏదో అన్నారు, నా మూడు బాగాలేదు, నేను మంచినీళ్ళు సరిగ్గా తాగలేదు, నేను ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాను, ఇలా అంటే జనరల్ గా చేసేది ఏంటంటే ఏ బాధ కలిగినప్పుడు ఆ బాధని ఈ సూచనలు అప్పుడప్పుడు నెల, రెండు నెలలు, మూడు నెలలు, సంవత్సరంగా చూపిస్తూ ఉంటాయి. గుండెపోటకు వచ్చే ముందు మొదట ఒక 10 రోజులు గాని, 20 రోజులు గాని, నెల గాని ఎక్కువగా సూచనలు ఉంటాయి. నొప్పి అవ్వక్కర్లే, ఏ విధమైన బాధన్నా అవ్వచ్చు, నడిచినప్పుడు, వంగినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది ఇబ్బంది అని గుర్తించండి. ఇంకా కొంతమందికి అయితే ఆవలింతలు, కొంతమందికి తేంపులు, దడ, ఈ విధమైన డిఫరెంట్ యాంగిల్స్ లో కూడా ఇబ్బంది కలగచ్చు. ఆల్రెడీ వ్యాధి ఉండి రేపు మాపు గుండెపోటు రావాల్సిన వాళ్ళకి ఈ రోజు వచ్చిన ఆందోళన, దుఃఖము, కోపము, అలజడి వల్ల రేపు మాపు రావాల్సింది ఇవాళ వచ్చే అవకాశం. మీరు డాక్టర్ని సంప్రదిస్తే టైంకి ఒక ప్రాణం నిలుస్తుంది.
1: డాక్టర్ గారు, మరి ఛాతీ నొప్పిని, గుండె నొప్పిని వేరువేరుగా గుర్తించటం ఎలా అండి?
0: ఛాతి నొప్పిని, గుండెపోటుని వేరువేరుగా గుర్తించడం అనేది పేషెంట్ కి సాధ్యం కానిది. ఛాతిలో బాధ కలిగినప్పుడు అది గుండెది అవునా కాదా అని మరణ నిర్ధారణ చేసుకోకూడదు. ఛాతి మధ్యలో, భుజాల్లో, దవడల్లో, పళ్ళల్లో, చెవులల్లో, నెక్లో, థ్రోట్ లో, తర్వాత 2 ఆర్మ్స్ లో, సో ఇక్కడ ఎక్కడైనా కూడా ఇబ్బంది, బరువు, బాధ, మంట పట్టేసినట్టు, ఇటువంటి ఏ ఎక్స్ప్రెషన్ అయినా కొత్తగా వచ్చినట్టయితే మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది.
1: డాక్టర్ గారు, మరి ఊబకాయం ఉన్నవాళ్లే కాకుండా ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్లు కూడా సడన్ గా హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు, ఇలా ఎందుకు జరుగుతుందండి?
0: ఊబకాయం అంటే ఒబెసిటీ. ఇందులో కూడా 2 రకాల ఊబకాయాలు ఉన్నాయి. సో ఈ పొట్ట చుట్టూ ఉండేదాన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటారు. ఇది ఎక్కువగా గుండెపోటు రావడానికి కారణమయ్యే పరిస్థితి. లావు ఉన్న ప్రతి వాళ్ళకి వస్తుందని మనం చెప్పట్లేదు. లావు లేని వాళ్ళల్లో తక్కువ మందిని చూస్తాం. అంతేగాని లావు ఉంటే గుండెపోటు వస్తుంది, సన్నగా ఉంటే రాదు అని ఎవరు అంటారు. సన్నగా ఉన్న వాళ్ళల్లో అవకాశం తక్కువ. ఇది కాకుండా కూడా అనేక అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మితిమీరిన ఆల్కహాలు, మధుమేహం, డయాబెటీస్, హైపర్ టెన్షన్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవటం, సో ఇవన్నీ కూడా కూడగట్టుకుని గుండెపోటు వచ్చే అవకాశానికి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్ ఉంది. ఊబకాయమే కాకుండా కదలికలు లేకపోవటం, అంటే సన్నగా ఉన్నా కూడా ఎక్కువ కదలట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందంటే వాళ్ళు కూడా రిస్క్ లో ఉన్నారు. కాబట్టి ఊబకాయం లేనంత మాత్రాన మీకు రాదని లేదు, ఊబకాయం ఉంటే వస్తుంది డెఫినెట్ గా అని కూడా బల్లకొద్ది చెప్పలేదు.
1: డాక్టర్ గారు, మరి కొంతమంది ఆరోగ్యం కోసం నట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, మరి ఇవన్నీ గుండెకి మేలు చేస్తాయండి?
0: నట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిదండి గుండెకి. వాల్నట్స్ తర్వాత ఆల్మండ్స్, ఆల్మండ్స్ తర్వాత క్యాష్యూ నట్స్. అంటే మెయిన్ గా వాల్నట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నట్స్. అంటే బ్రెయిన్ లాగా ఉంటాయని బ్రెయిన్ కి మంచిది అనుకుంటూ ఉంటారు. ఇంపార్టెంట్ గా గుండెకి చాలా మంచిది. సో వాల్నట్స్ వేయించకుండా, మార్పులు చేయకుండా, నేచురల్ గా వచ్చిన విధంగా తీసుకొని కప్పు వరకు తీసుకోవడంలో మంచిది కూడా. అవి గుండెకి పాజిటివ్ థింగ్స్, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, కడుపు నింపుతాయి, క్యాలరీస్ కూడా కావలసిన విధంగా వస్తాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా చాలా గుడ్ ఫర్ హార్ట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్ గా ఉన్న ఫ్రూట్స్, సీతాఫలం, మామిడి పండు, ద్రాక్ష, సపోటా లాంటివి తీసుకోకూడదు. షుగర్ లేని వాళ్ళు మాత్రం ఇవి తీసుకోవడం మంచిది. జ్యూసెస్ చేసుకోకుండా ఉన్న పలంగా ఫ్రూట్ ని తినడం ఆల్వేస్ మంచిది. ఎందుకంటే అలా తిన్నట్టయితే ఫైబర్ కూడా లోపలికి వెళ్తుంది, ఫ్రూట్ లో ఉన్న మంచి పదార్థాలు మాత్రమే లోపలికి వెళ్తాయి.
1: డాక్టర్ గారు, మరి స్టంట్స్ వేయటం గుండె సమస్యకి శాశ్వత పరిష్కారం అంటారా, మరి స్టంట్స్ లో లేటెస్ట్ విధానాల గురించి చెప్పండి.
0: స్టెంట్స్ వేయటం ఏది కూడా పూర్తి

0: పరిష్కారం ఉండదు. గుండె వ్యాధిలో ఎస్పెషల్లీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె ధమనుల్లో పూడికి ఏర్పడే జబ్బులో పూర్తి పరిష్కారం కాదు, మందులు కూడా పూర్తి పరిష్కారం కాదు, కొంతమందికి పూర్తి పరిష్కారం అవ్వచ్చు. ఇది సిస్టమిక్ డిసీజ్ అంటాం. వ్యాధి గుండె రక్తనాళాల్లో ఒక చోట ఉన్నప్పుడు అక్కడ స్టెంట్ అమర్చాం, వేరే చోట కూడా వచ్చే అవకాశం ఉంది. మెడ రక్తనాళాల్లో రావచ్చు, గుండె రక్తనాళాలు రావచ్చు, చెయ్యి రక్తనాళాలు రావచ్చు, కిడ్నీ కెళ్ళి రక్తనాళాల్లో రావచ్చు, గుండెలోనే వేరే చోట రావచ్చు. కాబట్టి స్టెంట్లు అన్ని చోట్ల వేయలేవుగా ముందు చూపుకు వేయటం అనే మాట లేదు. సో స్టెంట్ టార్గెటెడ్ థెరపీ అప్పుడప్పుడు బ్లాక్స్ ఇబ్బంది కలిగించకుండా సైలెంట్ గా ఉంటాయి, కానీ దాని లొకేషన్ చాలా ఇబ్బందికరమైన ప్రమాదకరమైన లొకేషన్. సో అటువంటి పరిస్థితుల్లో స్టెంట్ వేయాల్సింది. స్టెంట్ ఒకటే ట్రీట్మెంట్ కాదు, స్టెంట్ తో పాటు జీవన శైలి మార్పులు, మందులు చాలా ఇంపార్టెంట్. స్టెంట్లు కూడా ఇంపార్టెంట్. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ, అంటే స్టెంట్లు వేసేటప్పుడు ఇమేజింగ్ అనే టెక్నాలజీ వాడి, అంటే కెమెరా లాంటిది, అంటే లైట్ తో కానీ సౌండ్ వేవ్స్ అయితే ఐవస్, లైట్ తో అయితే ఓసిటీ అంటాం. ఈ రెండు ఇమేజింగ్ మోడాలిటీస్ తో స్టెంట్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఎంత తగ్గుతుంది దీనివల్ల అనేది తెలుసుకుంటాం. కాల్షియం తీవ్రంగా ఉండటం, లెఫ్ట్ మెయిన్ ప్రొసీజర్స్, సైజ్ డిస్పారిటీ ఉన్న రక్తనాళాలు, ఇలాంటి వాటిల్లో ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ అంటే ఇమేజింగ్ చూసి కాల్షియం ని ఏ విధంగా క్రాక్ చేసి స్టెంట్ ని పంపించాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఇవన్నీ తెలవడానికి కాల్షియం డీబల్కింగ్ ప్రొసీజర్స్ లో ఎస్పెషల్లీ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్, వై జంక్షన్, లెఫ్ట్ మెయిన్లలో స్టెంటింగ్ తో పాటు మీరు ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ చేయటం అడ్వాన్స్ టెక్నాలజీ అన్నారు కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాల్షియం బ్రేకింగ్ డివైజెస్ మనం చాలా వాడాము, ఆర్బిటల్ ఇథెరెక్టమీ ఒకటి, రోటాబ్లేషన్ ఒకటి, తర్వాత ఐవీఎల్ ఇంట్రావెస్కులర్ లిథోట్రిప్సీ అని ఇవన్నీ కూడా కొత్త తరహాగా వాడి పేషెంట్ కి ఉపయోగపడే విధంగా చూస్తాం.
1: డాక్టర్ గారు, యాంజియోప్లాస్టీ అంటే ఏంటండి?
0: యాంజియోప్లాస్టీ, యాంజియో అంటే వెజల్, ధమని గాని సిర గాని, ప్లాస్టీ అంటే రిపేర్. సో యాంజియోప్లాస్టీ అంటే ధమనిని కాని సిరల్ని కాని రిపేర్ ని ప్లాస్టీ అంటారు. గుండెకి సంబంధించిన ధమనులు అంటే కరోనరీ ఆర్టరీస్, అంటే గుండె ఉపరితలం మీద ఉన్న ధమనులు, ఈ ధమనుల్ని కరోనరీ ఆర్టరీస్ అంటారు. వీటిల్లో చేసే రిపేర్ ని పర్క్యూటేనియస్ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు. ట్రాన్స్టర్మినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే దాన్ని PTCA అని కూడా అంటారు. సో ఇది చేసి అక్కడ స్టెంట్ ని అమరుస్తాం మెజారిటీ ఆఫ్ టైమ్స్. కాబట్టి జనరల్ గా PTCA అండ్ రెగ్యులేటింగ్ స్టెంట్ సో ఆర్టరీ అంటారు. సో ఈ విధంగా యాంజియోప్లాస్టీ అంటే రిపేర్ ఆఫ్ ద వెజల్. అయితే ఈ వెజల్ గుండెది అయినప్పుడు PTCA, కిడ్నీది అయితే PTRA. కిడ్నీ కూడా ధమనిలో రిపేర్ చేసి స్టెంట్ పెట్టే పరిస్థితి ఉంటుంది. అలానే బ్రెయిన్ కెళ్తేనేమో కెరోటిడ్ కెళ్తే కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, అలా చేతుల్లో చేస్తే పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, సబ్ క్లేవియన్ యాంజియోప్లాస్టీ. సో ధమని ఎక్కడ మూసుకుపోతే అక్కడ తెరవటాన్ని, తెరిచి స్టెంట్ నమర్చడాన్ని, ఇదంతా కలిపి యాంజియోప్లాస్టీ అంటారు.
1: డాక్టర్ గారు, మరి హార్ట్ స్క్రీనింగ్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: హార్ట్ స్క్రీనింగ్ అంటే జనరల్ గా ఫస్ట్ కార్డియాలజిస్ట్ ని కలవడం. కార్డియాలజిస్ట్ చేసిన ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్ లాగా, దాంతో పాటు ఎగ్జామినేషన్ చేశాక 100లో 90 మందికి మీరు కంక్లూజన్ కి వస్తారు వీరికి గుండె జబ్బు ఉందా లేదా అని. ఆ మిగిలిన 10-15 మంది ఇన్వెస్టిగేషన్స్ అప్రోప్రియేట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు, ఆ పరీక్షలు రక్త పరీక్షలు అవ్వచ్చు, ECG, 2D echocardiogram, ట్రెడ్మిల్ టెస్ట్, ఆ తర్వాత CT యాంజియోగ్రామ్. సో ఇటువంటి పరీక్షలన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది, ఆల్టర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో ఇవన్నీ కూడా పరీక్షలు చేశాక రక్తనాళాల్లో ఇండైరెక్ట్ గా పూడిక ఉందా లేదా అని చూడకుండా చెప్పడం జరుగుతుంది, చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లలో చాలా మంది అపోహ అనొచ్చు. ఏమిటి అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని అది ఎక్కువగా ఉంటే అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనుకుంటూ ఉంటారు. అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కాదండి, అది హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ టెస్ట్లు. అంటే హార్ట్ అటాక్ ఫ్యూచర్ లో రాకుండా ఉండటానికి ఈ రోజున ఈ లిపిడ్ ప్రొఫైల్ లాంటివి చెక్ చేసుకుంటే, లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా ఉందనుకోండి, తేడాగా ఉందనుకోండి, అది 10 ఏళ్ల తర్వాత కానీ 5 ఏళ్ల తర్వాత కానీ ఎక్కువగా ఉండొచ్చు, గుండెపోటు వచ్చే అవకాశం, తగ్గించడానికి మందులు మొదలు పెట్టడం జరుగుతుంది. అంతేగాని అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కాదు లిపిడ్ ప్రొఫైల్ అంటే. హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ థింగ్ డాక్టర్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ టేకింగ్, అది ఫస్ట్ టెస్ట్. ఆ తర్వాత దానికి సందర్భోచితంగా అంటే అప్రోప్రియేట్ గా ఇన్ఫరెన్స్ బట్టి ఏ పరీక్ష చేయాలి అనేది తెలుస్తుంది. ఆర్డర్ లో కొంతమందికి డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ చెప్పడం జరుగుతుంది, కొంతమందికి ECG, 2D echo, ట్రెడ్మిల్ చేయాలని అంటారు, కొంతమందికి ఓన్లీ ECG, 2D echo చేస్తాం, కొంతమందికి ఎక్స్రే ఇంపార్టెంట్, కొంతమందికి హోల్టర్ అంటే 24 గంటలు గాని 78 గంటలు గాని పూర్తిగా ECG రికార్డింగ్ చేస్తాం. సో ఇటువంటివి అనేకమైన టెస్టులు ఉంటాయి.

0: కొంతమంది ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీ అవసరం ఉంటుంది. సో ఏది ఎవరికి అవసరం అనేది డాక్టర్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ టేకింగ్ తర్వాత తెలుస్తుంది. అవి హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు. అంతేకాని హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్ చూసి ఎక్కువగా ఉందని కంగారు పడిపోయి అది టెస్ట్ కింద పరిగణించద్దు. ఇంకొకటి ఈ మధ్య ఎక్కువగా చూసింది సిటీ కాల్షియం స్కోరింగ్ టెస్ట్. ఈ సిటీ కాల్షియం స్కోరింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ హార్ట్ స్క్రీనింగ్ కింద మంచిదే, కానీ దీనిని అదే పనిగా నెలకి ఒకసారి చేసుకుని వచ్చిన వాళ్ళని చూసాను, అది అలా చేసుకోకూడదు. కొంతమంది 6 నెలలకు ఒకసారి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. కాల్షియమే లేకుండా కూడా బ్లాక్లు ఉంటాయి. మరి ఎందుకు చేస్తున్నాం అంటే కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళలో అవకాశం ఎక్కువ. అంటే సిగరెట్లు తాగే వాళ్ళలో అవకాశం ఎలా ఎక్కువ, మధుమేహం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవకాశం ఎలా ఎక్కువ, రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏ విధంగా అవకాశం ఎక్కువ, సిటీ కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళలో అవకాశం ఎక్కువ. రూల్ కాదంటే మీకు కాల్షియం 0 ఉండి కూడా బ్లాక్లు ఉండొచ్చు, కాల్షియమే ఎక్కువగా ఉండి బ్లాక్లు ఉండకపోవచ్చు.
1: గుండెకి సంబంధించిన సమస్యలు అలాగే గుండెకి సంబంధించిన చికిత్సల గురించి, ఇంకా పరీక్షలు అలాగే ఆరోగ్యవంతమైన జీవన శైలి గురించి మా శ్రోతలకి వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీ ఇంతవరకు గుండె సమస్యలు అవగాహన ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ అతులూరి రవికాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: 54.35 meters. In the men's long jump, Sri Shankar Murli secured the silver medal with a best effort of 8.07 meters. Gulveer Singh also added another silver to his tally after finishing runner-up in the men's 1500 meters. He had earlier won silver in the men's 10,000 meters. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Ensure automated counter-terrorism response. Amit Shah tells top cops leads the Statesman. To a worth listing, Noel submits Tata Sons revamp plan to Reserve Bank of India, reports the Times of India. Be selective in what you consume online, Nitin Nabin tells youth in Kolkata, reports the Tribune. How can children have social media accounts, asks Supreme Court, notes the Hindu. Government to pause 15.8 million unused Russian cards, states Hindustan Times. And finally, Taylor Swift becomes most awarded artist in MTV Video Music Awards history, writes the Indian Express, adding that the pop powerhouse dedicated her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Centre to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూకేలో ఉచితంగా మాస్టర్స్ చేసేందుకు మంచి అవకాశం ఉంది. బ్రిటన్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో ఉచితంగా మాస్టర్ చదవాలనుకునే భారత విద్యార్థులకు సువర్ణ అవకాశం. బ్రిటన్ ప్రభుత్వం చెవెనింగ్ స్కాలర్షిప్ 2026-2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూకే విదేశాంగ శాఖ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అందజేసే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ పథకం ఇది. ఈ స్కాలర్షిప్ కు ఎంపికైతే కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. చెవెనింగ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలు మరికొన్ని చూద్దాం. చెవెనింగ్ అనేది అంతర్జాతీయ ప్రసిద్ది చెందిన స్కాలర్షిప్ పథకం. ప్రతిభావంతులు, నాయకత్వ లక్షణాలు ఉన్న వారు యూకేలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏడాది పాటు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చెవెనింగ్ స్కాలర్షిప్ ఎంపికైన వారికి బ్రిటన్లో మాస్టర్స్ కోర్సు పూర్తి అయ్యే వరకు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులు ఈ పథకం కింద కవర్ అవుతాయి. విశ్వవిద్యాలయ అన్ని రకాల ట్యూషన్ ఫీజులు, నెలవారీ జీవన భృతి, బ్రిటన్కు రానుపోను విమాన ఖర్చులు, బ్రిటన్కు వెళ్లాక లభించే అరైవల్ అలవెన్సులు, స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు డిపార్చర్ అలవెన్సులు, వీసా దరఖాస్తు ఖర్చులు, యూకేలో జరిగే చెవెనింగ్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులు ఈ పథకంలో అభ్యర్థులకు లభిస్తాయి. యూకే మాస్టర్స్ ప్రోగ్రాం కు అర్హత సాధించే అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు కంటే కనీసం 2 సంవత్సరాల ముందే డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 2 ఏళ్ల పని అనుభవం లేదా 2800 గంటల పని అనుభవం తప్పకుండా కలిగి ఉండాలి. యూకేలోని 3 యూనివర్సిటీల్లోని కోర్సులకు దరఖాస్తు చేసి ఉండాలి. నిర్ణీత గడువులోపు కనీసం 1 కోర్సు నుంచి అన్కండిషనల్ ఆఫర్ పొంది ఉండాలి. కోర్సు పూర్తయిన 2 సంవత్సరాల తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలి. యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు చెవెనింగ్ ద్వారా మరో మాస్టర్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బ్రిటిష్ పౌరసత్వం లేదా ద్వంద్వ బ్రిటిష్ పౌరసత్వం తప్పకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో యూకేలో నివసిస్తున్న వారు యూకే ప్రభుత్వ నిధులతో నడిచే

0: స్కాలర్షిప్ పై గతంలో ఆ దేశంలో చదువుతున్న వారు యూకే ప్రభుత్వ శాఖలు, బ్రిటిష్ కౌన్సిలింగ్ లేదా చెవెనింగ్ భాగస్వామ్య యూనివర్సిటీలలో ప్రస్తుత ఉద్యోగులు, గత రెండేళ్లలో స్థానికంగా ఉద్యోగం చేసిన వారు ఈ పథకానికి అర్హులు. పాస్పోర్ట్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు, పని అనుభవానికి సంబంధించిన వివరాలు, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ నిర్ణీత గడువులోగా సమర్పించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక చెవెనింగ్ వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి. సంబంధిత సైట్ లో ఆన్లైన్ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. అనంతరం స్కాలర్షిప్ దరఖాస్తు ఫారం ను పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను సమర్పించాలి. అర్హత కలిగిన 3 యూకే మాస్టర్స్ కోర్సులను ఎంచుకోవాలి. షార్ట్ లిస్ట్ అనంతరం ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం అకాడమిక్ ప్రతిభకే కాకుండా నాయకత్వ లక్షణాలు, ప్రొఫెషనల్ అనుభవం వంటి వాటికి కూడా ఈ స్కాలర్షిప్ ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు, డిప్లొమాట్లు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ గ్లోబల్ అలమినెట్ వర్క్లోకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తుల కోసం www.chevening.org అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు. www.chevening.org ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమన్న ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అరే అంతే,
0: మీ మాటతో ఓ పాట టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ వింటున్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ సుమన్ మాలోతు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 08744, ఇది ఎస్టీడీ కోడ్, 295038, మరొక నెంబరు 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన సినిమా నుండి మీరు ఆనందించే పాటను కోరుకొనగలరు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఆర్జే ధనలక్ష్మి విప్పరపల్లి.

0: మనతో ముచ్చరించడానికి మొదటి శ్రోత లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి ఎవరు?
1: లక్ష్మీదేవి మండలం మేడం, ప్రశాంతి నగర్ నుంచి.
0: వెంకటేశ్వరరావు గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఈ రోజు ఏ సినిమా నుంచి ఏ పాట కోరు కాల్ చేశారండి?
1: భక్తులమ్మ చిత్రం మేడం.
0: ఓకే అండి.

0: హలో అంటూ మరో శ్రోత ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. హలో అండి.
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం మేడం, మీరు పేరు? పాల్వంచి నుంచి స్వీటీ గారు. ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలని కాల్ చేశారు మేడం? ఓకే మేడం, చాలా మీరు చాలా బాగా పాడుతున్నారు కోరుకున్న శ్రోతలు. ఓకే అండి, ఓకే అండి. మీకోసం, మీరు కోరుతున్న శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నా, వినండి.

0: చాలా రోజుల తర్వాత.
1: అవునయ్యా అవును. షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐ తో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
4: 9989679076.
5: మరొక నెంబర్ 7989701158.

0: హలో అండి,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి? రాధాపాసి గారు. బాగున్నారా? బాగున్నానండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి అండి? బాగున్నామండి. శారదా సంపత్ కుమార్ గారు, మీరు బాగున్నారా? ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట కోసం కాల్ చేశారండి? సరే మేడం, మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో అంటూ మనతో ముచ్చటించడానికి మనశ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుండి? అక్బర్ గారు, బాగున్నారా అండి? ఈ రోజు ఏ సినిమా కోసం కాల్ చేశారండి?
1: ఈ రోజు గజదొంగ సినిమా నుంచి రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ.
0: ఓకే అండి, అందరు కూడా పాటలు చాలా బాగా పాడుతున్నారు. మీకోసం పాట వస్తుంది, వినండి.

ఇదంతా ఒక కళ, ఫీడ కళ. ఫర్గెట్ ఇట్. యుగ యుగాలుగా ఆడది చేసే దగ పేరు ప్రేమ, మనసు నేరమై మమత పాపమై పడే శిక్ష ప్రేమ, రాజ్యాలెన్నో కూల్చిన ప్రేమ.

0: రెండక్షరాల ప్రేమ రెండు
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: హలో అండి.
4: హలో, శుభోదయం మేడం.
1: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుండి?
4: నా పేరు మాధవేంద్ర శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి.
1: శ్రీనివాసరావు గారు బాగున్నారండి? అందరూ
4: బాగున్నాం అండి.
1: ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుకోవాలి? కాల్ చేసి

0: ఆత్మీయులు.
1: కళ్ళలో తెల్లి పందిరి కనపడసాగి పల్లకీలో
0: ఓకే అండి, మీరు కొన్న పాట వచ్చేస్తుంది ఆత్మీయుల చిత్రం నుండి, వినండి.

0: హలో అంటూ మనతో ముచ్చడించడానికి మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు, ఎక్కడ నుండి? చిన్నపాసి గారు. బాగున్నారండి? బాగుండమండి. ఈ రోజు ఏ చిత్రం నుంచి ఏ పాట కోసం కాల్ చేశారండి? ఓకే అండి, మీ పాట వినిపిస్తున్నాను. ఓరి రిక్షా చిత్రం నుంచి వినండి.
1: థాంక్యూ మేడం.

మరి శ్రోతా రెడీగా ఉన్నారండి మనతో ముచ్చటించడానికి. హలో, నమస్తే సార్, ఎవరు ఎక్కడి నుండి? ఓకే అండి, ఈరోజు ఏ చిత్రం కోసం కాల్ చేశారు సార్?

0: హలో అంటే హలో అండి.
1: నమస్తే మేడం గారు, నేను సొప్పాయి నుంచి ఎన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నానండి. ఎన్నప్పారావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారండి?
1: బాగున్నామండి. వర్షాలు లేకపోతే ఎండలు ఎండాకాలంలా కూర్చేస్తాం.
0: అవునండి, ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు ఏ సినిమా కోసం కాల్ చేశారండి?
1: బాహుబలిలో నుంచి పత్త కొట్టేసేయని పాట కోరుకుంటున్నానండి. ఈ పూట మన శ్రోతలందరికీ డెడికేట్.
0: ఓకే అండి, మీరు కొన్ని పాట వచ్చేస్తుంది వినండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హలో అంటూ మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
4: హలో
3: హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి అండి? నూర్జాన్ ఎక్కడ నుండి అండి? బర్మా క్యాంప్ నుంచి. మేడం మీకు ఈరోజు ఏ పాట కావాలండి, ఏ సినిమా నుంచి?
4: ఈరోజు నాకు పాట ప్రియమైన మీకు సినిమాలో నుంచి
3: నిజంగండి. లైవ్ ప్రోగ్రామ్ వల్ల అందరు సింగర్స్ అయిపోయారు, అందరు చాలా బాగుపడుతున్నారు. ఓకే అండి, మీకు మీరు కొన్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఎవరు ఎవరు ఎక్కడి నుంచి అండి మీరు?
1: అందరికి మరియు రేడియో జాకీల అందరికి కూడా శుభోదయం అమ్మా.
0: శుభోదయం శుభోదయం అండి. మీరు ముందు ఎక్కడి నుంచి ఎవరు మీ పేరు?
1: నా పేరు గొర్రెబాబురావు, రామవరం, పంజాబ్ కోటలని మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, ముందుగా మీకు శుభోదయం. మీకు ఇప్పుడు ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: అదే రాముల సినిమాలోని పాట కావాలమ్మా. మనిషి పుట్టిన వాడు తారాదు మట్టి బొమ్మ, మట్టిలోనే ఉంటే కావాలని మరో బ్రహ్మ అనే పాట ఉంటుందమ్మా.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేసింది, వినండి.

0: హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: నా పేరు పయ్యాల పద్మ అండి, లక్ష్మీపల్లి
0: పద్మ
1: నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: పద్మ గారు, ఈరోజు మీకు ఏ చిత్రం నుంచి పాట అండి?
1: కుంకుమ తిలకంలో నుంచి.
0: ఓకే అండి, మీరు చాలా బాగా పాడారు. మీరు కొన్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో అంటూ మనతో ముచ్చుమించుకుని మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: నేను ఝాన్సీ బిరూపాడ మండలం పాపకొల నుండి.
0: పాపకొల నుంచి ఝాన్సీ గారు. ఏం చేస్తుంటారండి?
1: వ్యవసాయం చేస్తామండి.
0: వ్యవసాయం. ఈ రోజు మరి మనకి ఏ చిత్రం నుంచి పాఠాన్ని?
1: శ్రీరామరాజ్యం మూవీ నుండి సీతా సీమంతం సాంగ్ ప్లే.
0: ఓకే అండి, వచ్చేస్తుంది. మీరు కొన్ని పాట వినండి.
1: థ్యాంక్ యూ.

0: మనతో ఈ రోజు ముచ్చటించిన చివరి శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: ఖాదర్
0: పాషా గారు, నెల్లూరు నుండి. ఏ సినిమా పాట అండి ఈరోజు మీకు? ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: మీ మాటతో ఓ పాట టెలిఫోన్ ద్వారా కోరుకుని చిత్రగీతాల కార్యక్రమం మరింతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కుల్పక శంకరారావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుమన్ మాలోద్. హలో అంటూ మీతో ముచ్చటించి మీకు నచ్చిన పాటను వినిపించిన నా పేరు ధనలక్ష్మి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించండి.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రంగా శీర్షికన యువీ క్రియేషన్స్ వారి హ్యాపీ వెడ్డింగ్ ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు శ్రీమణి, సంగీతం ఎస్ కార్తిక్, గానం సిన్నూరి దినకర్ ధనుంజయ్ హేమచంద్ర. వినండి యువీ క్రియేషన్స్ వారి హ్యాపీ వెడ్డింగ్ చిత్రం నుంచి ఈనాటి ఏకచిత్రంగా శీర్షికన.

0: మరింత వరకు యువీ క్రియేషన్స్ వారి హ్యాపీ వెడ్డింగ్ చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం దినకర్, ధనంజయ్, భార్గవి, హేమచంద్ర, సింధూరి. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ కార్తిక్, సాహిత్యం శ్రీమణి. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు ఉంటారు. కార్యక్రమం విందాం. హాయ్ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా ఆలపించిన ఈ పాట.

0: దేశానికి వెన్నెముక యువత. యువత ఆలోచన దేశాన్ని ప్రగతి పదంలో నడిపే ఆయుధం. అది అన్ని రంగాల వారికి అభ్యుదయ గీతం. ఇలాంటి యువత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, సమాజం పసితనం నుండే మంచి నడవడిక నేర్పితే సన్మార్గంలో పయనించి దేశ ప్రగతికి యువత పట్టుగుమ్మై నిలుస్తోంది. దురదృష్టవశాత్తు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల నిరాశ నిస్పృహలకు లోనై ఎదుటివారు చెప్పిందే వేదంగా భావించి చెడు మార్గంలో పయనించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నో రకాల అరాచక శక్తుల చేతుల్లోకి వెళుతున్నారు యువత. అలాగే వివిధ మారుమూల ప్రాంతాల్లో తీవ్రవాదం వైపు పయనించే అవకాశం కూడా ఉంది.
1: దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించే యువత చెడు మార్గాన పయనించకుండా ఉండేందుకు వారి కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. యువశక్తికై అనేక అభివృద్ది పథకాలు చేపడుతున్నారు. చిన్నతనం నుండే విద్యాబుద్దుల విషయంలో మంచి చెడులు తెలియచేస్తూ అనేక పథకాల అమలుతో యువశక్తిని దేశాభ్యున్నతికై పాటుపడేలా విద్య, వైద్యం, రవాణా మొదలైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకై తమ తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
0: అవును, అమలుపరుస్తున్న అనేక అభివృద్ది పథకాల ద్వారా నిర్వీర్యమైపోతున్న యువత నూతన ఉత్తేజంతో నింగి నేలలోని అన్ని రంగాలలో నైపుణ్యం పెంచుకుని విజ్ఞాన విపణిలో అడుగుడుతూ సంఘ విద్రోహ శక్తులను తరిమివేస్తూ దేశానికి మేముంటాము అండగా అంటూ కదలి వస్తున్నారు. మారుమూల ప్రాంత యువత కొరకు విద్యా ఉద్యోగ పరంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారో తెలియజేస్తున్నారు ఇఫ్తేఖర్ గారు.
2: మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ ఐటీఐలు 5 ఉన్నాయి. ఖమ్మం ఓల్డ్ డిస్టిక్ లో నుంచి ప్రస్తుతం డిస్టిక్ట్ లో భద్రాద్రి ఇంకగూడెం జిల్లాల నుంచి 4 ఐటీఐలు ఉన్నాయి. 2 రెసిడెన్షియల్ ఐటీఐలు ఉన్నాయి. 2 స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కింద 2 సెంటర్స్, దాంట్లో ఒకటి వారియడ్ ఉంది. వారియడ్ ప్రస్తుతం ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లాకి వెళ్ళింది. ఇంకోటి వచ్చేసి భద్రాచలం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసింది. అదిగాక ఇంకోటి గవర్నమెంట్ ఐటీ ఎల్డబ్ల్యూ అని చెప్పి మన దగ్గర కొత్తగూడెం ఐటీలో ఒకటి స్థాపించారు. దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగపడదు. మనం కూడా కొద్దిగా పిల్లల్ని సహాయం చేయాలా, వాళ్ళు కూడా మనం మాట వినాలా. మనం వాళ్ళకి చెప్తాం ఇది నేర్చుకో, ఇది చేసుకో, ఇది చేయమని చెప్పి. చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు మేము చూసినాం ఐటీఐ చదివి కొంతమంది ఖాళీ ఉండి మన కానిస్టేబుల్ జాబులకు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అంతకుముందు ఆర్మీ వాళ్ళు సెలక్షన్ పెట్టినప్పుడు వెళ్లారు. ఐటీఐకి ఆర్మీకి, ఐటీఐకి కానిస్టేబుల్ కి సంబంధం లేదు. ఆ కుర్రవాడికి ఆ రోజున అది ఉపయోగపడింది. ఐటీఐ అనేది టెక్నికల్, మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. ఈ ఆర్మీ కానిస్టేబుల్స్ అనేది హాలీలను బట్టి నడిపిస్తూ ఉంటారు. దీని ఐటీఐ చేస్తున్నాడు, ప్లస్ ఇది వచ్చింది. ఐటీఐ చదివిన తర్వాత ఆటోమేటిక్ ఉద్యోగం వచ్చింది కాబట్టి దీనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయింది స్టెప్ బై స్టెప్. దాంట్లో పోయిన తర్వాత టెక్నికల్ ఉంది కాబట్టి ఆయనకి ఇంకో క్యాడర్ రావచ్చు. మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఈ యువత కూడా దీన్ని చాలా

0: ఉపయోగించుకోవాలి. పెట్టిందంతా యువత కోసమే. ప్రతిదీ కూడా యువత బాగుండాలా, చెడు మార్గానికి పోకూడదు, దేశానికి నష్టం రాకూడదు, ప్రజలకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతోనే పెడతారు ఈ ఓవరాల్ గా మంచి స్కీమ్స్. దీనికి ఎట్లా ఉపయోగించుకోవాలా అనేది యువత కూడా, యువతకి ఏ మార్గాన్ని తీసుకురావాలా మనం అనేది మన చేతిలో ఉంటది. బోధన తరంగా ఇచ్చేవాళ్ళు గాని పిల్లలకి చెడు మార్గం పోకుండా దీన్ని ఒక విద్యార్థి స్కిల్ డెవలప్మెంట్ గానీ ఒక ఐటీఐలో గానీ చేసినప్పుడు వాడు బయటికి పోయి ఇంకో కుర్రాన్ని కూడా తీసుకొచ్చి చేర్పించేటట్టు ఉండాలి. యువత కూడా మేల్కోవాలి, ఇంకా చెడు దారిన పోయి చెడు మార్గాల్లో ఉండి ఏం లేకుండా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. యువత ఉపయోగించుకోవాలా, మంచి మార్గానికి పోవాలా, చదువుకోవాలా, కాంపిటీషన్ మీద ఉద్యోగాలు పోవాలా, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్స్ అన్నిటికీ సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ కాళ్ళ మీద నిలబడవచ్చు.
1: తాను ఒకప్పుడు నిరక్షరాస్యుడినని, చదువుకుని గిరిజనులకు బాసటగా నిలుస్తూ జీవనం సాగిస్తున్నాను అంటున్నారు గిరిజన కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న కృష్ణ గారు.
2: నేను డిగ్రీ వరకు చదువుకుంటే దేంట్లో అవకాశాలు రాకుండా ఉంటే ఐటీడీఏ పరిధిలో ఈ పోస్టులు పడ్డాయంటే నేను అప్లై చేశాను, వాటిలో ఇది నాకు రావడం జరిగింది. మా దాంట్లో ఏంటంటే వాటితో పాటుగా ఇతర సరుకులు గాని మాకు జీసీసీకి సంబంధించిన తేనె గాని ఉత్పత్తులు ఉంటాయండి, గిరిజన ఉత్పత్తులు. అది ఏంటంటే టర్మరిక్, నీమ్, జాస్మిన్ ఇట్లా రకరకాల సోప్స్ కూడా ఉంటాయి, వాటిని అమ్ముతాం. ప్లస్ బయట దొరికే ఐటమ్స్ కూడా, క్యాజువల్ గా దొరికే మంచి నూనె ఇలాంటివి కూడా తక్కువ రేటుకి ఇవ్వడం జరిగిందండి. మా దాంట్లో ఏజెన్సీలో ఇట్లాంటివి మాకు కొంచెం డెవలపింగ్ ఉంటే అన్ని ఏర్పాటు చేస్తాం, దాంట్లో అందరికి అవకాశాలు వచ్చేటట్టు చూస్తారు మా అధికారులు. వాటికి తోడు వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మొక్కలు పెంచడం, రోడ్ల కోసం కూడా డెవలపింగ్ లేని ఏరియాలో ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఇవి సోలార్ ఉన్నాయి కదా, సోలార్ వేసి కూడా వాళ్ళకి సంబంధించిన ఏమైనా లోపాలు ఉంటే వాటిని అన్ని తీర్చడం జరుగుతుంది. కొంచెం వేరే డెవలపింగ్, పూర్తిగా డెవలపింగ్ లేని ఏరియా నుంచి ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ వస్తుందండి. క్రమక్రమంగా ఇక్కడ కూడా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. చదువు విషయంలో అయితే చాలా వరకు పర్లేదు, చదువు అనేది మెయిన్. ఆ విద్య అనేది లేకపోతే ఏ రకంగానైనా చెడు మార్గాలకి వెళ్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినా గానీ వినకపోవడాలు, ఏదో ఒకటి తెలిసి తెలియక చేయడం వల్ల అవి రకరకాల ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంటది. జరిగిన తర్వాత తెలుసుకున్నాక బాధపడటం, దానికి తోడు ఇలా నాకు చదువు లేకపోవడం వల్లనే ఈ చెడు మార్గంలో నేను వెళ్ళడం జరిగిందని గ్రహిస్తాను అండి. అందులో వీళ్ళ భవిష్యత్తు కూడా రేపు బంగారు భవిష్యత్తు అయింది చదువుకోవడం వల్ల అన్న ఉద్దేశంతో ఈ చేయడం వల్ల మంచి పేరు కూడా ఉందండి, దీనివల్ల చాలా వరకు సక్సెస్ అవుతారండి.
3: చిన్నతనంలోనే పిల్లలను మంచి మార్గంలో పెంచి ఆరోగ్యపరంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, అలాగే తాము ఒక అంగన్వాడీ టీచర్గా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పథకాలపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలియజేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు.
4: నా పేరు సునీత అండి, మైలారంలో అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నాను. అప్పుడైతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అంగన్వాడీ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు ఇప్పుడు మంచిగా వస్తున్నారండి. ఫీడింగ్ కూడా ఇస్తున్నామండి, మంచిగా వచ్చి భోజనం కూడా తీసుకెళ్తున్నారు, తింటున్నారండి. పాలు గుడ్లు మేము వాళ్ళకి పిండిస్తామండి, ఎక్సిస్తాము. గర్భిణీ బాలింతలకైతే పాలు గుడ్లు భోజనం స్కూల్ దగ్గర పెడతామండి. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకేమో నెలకి 16 గుడ్లు ఇస్తామండి, పిండి ఎంటి అప్పిస్తామండి. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకేమో ప్రీ స్కూల్ రావాలి అండి, రోజు రావాలండి. వాళ్ళని వాళ్ళకి ఆటపాట నేర్పిస్తామండి, మళ్ళీ ABCలు అలా అవి నేర్పిస్తా, 1, 2, 3, 4 అవి నేర్పిస్తామండి. రోడ్లు కూడా వేసారండి. ఇప్పుడంతా ఏం లేవటండి, నడిచి పోయేటోళ్ళు. ఇప్పుడైతే రవాణా సౌకర్యం బాగానే ఉందండి. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళు పిల్లలు కూడా బాగా చదివిస్తున్నారండి, కాన్వెంట్ కి కూడా పంపిస్తున్నారు. అంత ముందు డెంగ్యూ జ్వరాలు అవి వచ్చేటండి, ఇప్పుడైతే చాలా తక్కువ అండి. ఇప్పుడు బాగానే చూస్తున్నారండి ఏఎన్ఎంస్ డాక్టర్స్ వాళ్ళు. అప్పుడిప్పుడు వచ్చి క్యాంపులు పెడతారండి, ఎన్ఆర్ వచ్చిన వాళ్ళు కూడా వస్తారండి. పిల్లల్ని కూడా బరువు చూసి హెల్త్ ఎలా ఉంది అని చూస్తున్నారండి. వాళ్ళని కూడా బరువు తక్కువన్న పిల్లల్నేమో ఎన్ఆర్సీకి పంపమని చెప్తారండి తల్లులకి.
5: నా పేరు కోటేశ్వరి, అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నాను. నేను ఒక అంగన్వాడీ టీచర్ గా పిల్లల్ని సక్రమంగా బడికి పంపించమనేసి కోరటం జరుగుతుంది. వాళ్ళు తల్లులు కూడా చాలా మట్టికి సహకరిస్తారు. అందులో పిల్లల్ని తక్కువ గ్రోత్ గా ఉన్న వాళ్ళని గ్రోత్ పెంచే పిల్లలు మాత్రం చాలా బాగుంటారు. ఇంటింటికి వెళ్లి ఆయా వెళ్లి తీసుకొని వస్తుంది, వచ్చేసి మళ్ళీ బళ్ళో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఏ విధంగా పాఠం, వాళ్ళకి టైం టు టైం ఆ ప్రకారంగా వాళ్ళకి నేర్పించే విధాలు ఉంటాయి. వాళ్ళు మానసికంగా ఉన్నారా, ఎలా ఉన్నారా, ఎదుగుదల ఎలా ఉంది అని ప్రతిరోజు 1-5 నిమిషాలు వాళ్ళని పరిశీలిస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున వినికిడి గాని లోపం ఏది ఉంది గమనించేసి యూపీఎస్సీ కి పంపించటము, డాక్టర్ని సలహా తీసుకోవటము,

మళ్ళీ ఇంజక్షన్లు, పిల్లలు పుట్టంగానే ఇంజక్షన్లకి నెలలో మొదటి శనివారం కంపల్సరీగా ఇమ్యునైజేషన్ జరుగుద్ది. అట్లా సిస్టర్లతో కూడా డిస్కషన్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు ఇలా ఉన్నారు, మంచిగా ఉందా, గ్రోత్ పెరిగారా లేదా అనేసి మళ్ళీ సిస్టర్స్ మేము మళ్ళీ అందరినీ కలిసి చూసుకుంటాం. చూసుకొని వాళ్ళని గ్రోత్ పెరిగే

0: రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ కూడా చేస్తాం. తర్వాత మళ్ళీ నెలలో చూస్తాం. చూసినప్పుడు వాళ్ళు మేము చెప్పిన దానికంటే ఎక్కువ పెరగవచ్చు, కాకపోతే ఆ గ్రోత్ మట్టుకి పెరిగే అవకాశం ఉంటది. కోడిగుడ్డు, పాలు, పప్పుతోటి అన్నం, ఆకుకూరలతోటి పప్పు వారానికి ఆరు సార్లు రెండు సార్లు కూరగాయలతోటి పప్పు, ఆకుకూరతోటి నాలుగు సార్లు పప్పు, మళ్ళీ కోడిగుడ్డు కూర అట్లా చేస్తాం. డైలీ వాళ్ళకి ఎగ్గు డైలీ ఇస్తాం పిల్లలకు. తల్లులకైతే పాలుతో పాటు గుడ్డు, మళ్ళీ రెండు సార్లు పెరుగు. గురువారం వచ్చేసి శనివారం వచ్చేసి పెరుగు పెడతా ఉంటాం.
1: సన్మార్గంలో నడిస్తే యువత సాధించలేనిది ఏమీ లేదంటూ మాకయ్య చేపడుతున్న వివిధ పథకాలను తెలుసుకుని వాటి ద్వారా లబ్ది పొందుతున్నామంటున్నారు మారుమూల గ్రామీణ ప్రాంత యువత. వారి మాటల్లో విందాం.
2: నా పేరు వెంకన్న, పగడేర గ్రామం, మణుగూరు మండలం, పంచాయతీ పగడేర. గత 20 సంవత్సరాలు చూసినప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ అందరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు, కూలీలుగా ఉండేవారు. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన కొంత పెత్తందారుల దోపిడి కారణంగా యువత ఆకర్షితులై ఉద్యమాల్లో చేరి నక్సలైట్లుగా మారారు. కానీ అనంతరం చాలా మంది భారత ప్రభుత్వం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో నిధులు ప్రత్యేక కేటాయించడం వల్ల రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పరచడం వల్ల చదువు బాగా వచ్చింది. చదువుకున్న యువత అంతా కూడా మా గ్రామంలో ఉండకుండా మణుగూరు, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్ వరకు కూడా చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ నక్సలైట్ ప్రభావిత ప్రాంత నిధులు కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయింది, రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి అయ్యాయి. అన్ని రకాల అభివృద్ధి కావాలని యువతకి మంచి మార్గం వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం లేకుండా పోయింది. స్వయం ఉపాధి కూడా ఎక్కువ లభించడం వల్ల, స్వయం ఉపాధి అంటే చదువు ద్వారా, ఇంతకుముందు ఈ ప్రాంతంలో చదువు లేని కారణంగానే యువత అంతా కూడా ఉద్యమానికి ప్రభావితమై ఉద్యమాలుగా పనిచేసేవారు. చదువు ద్వారా పట్టణాల్లో పోయి చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలకు సంపాదించి ఈ ప్రాంతంలో చాలా మెరుగైన సౌకర్యాలు ఏర్పడ్డాయి. పగడేరులో ప్రతి ఇంటికి ఒక పీజీ గ్రాడ్యుయేట్ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు కావాలనే జరిగింది. ఒకప్పుడు నక్సలైట్ల చైతన్యం ద్వారానే యువతంతా ఉద్యమాలను పాటుపట్టారు, కానీ ఆ చైతన్యమే చదువు ద్వారా ప్రభావితమై స్వయం స్ఫూర్తి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం కూడా అనేక రకాల సౌకర్యాలు స్వయం గ్రూపుల సహాయంతో యువతకు కల్పించినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా, కార్పొరేషన్ రుణాల ద్వారా కానీ సొంతగా స్వయం సెల్ఫ్ అభివృద్ధి కావాలని మోటార్ వైండింగ్, ఆ తర్వాత జీప్ డ్రైవింగ్, ఆటో డ్రైవింగ్, ఆ తర్వాత అనేక రకాల ఎలక్ట్రీషియన్ ఫిట్టర్, మణుగూరు పగడేరు లాంటి గ్రామాల్లో దేనికి పనికిరాని యువత సైంటిస్ట్ స్థాయికి ఎదుగురు ఉన్నారు. డాక్టర్లు, టీచర్లు, ఆ తర్వాత ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉపాధ్యాయులు ట్రైనింగ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని గల కారణం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రభావంలోనే ఇది సాధ్యమైంది.
3: నా పేరు బాదిష రామేశ్వరి, మాది గట్టుమల్ల గ్రామం, రేగల్ల పంచాయతీ. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చిన్నతనంలో కూడా మేము ఇక్కడే చదువుకున్నాం. మేము ఇక్కడ చదువుకునేటప్పుడు 5th 3rd వరకు చదువుకున్న తర్వాత ఇంకా వేరే స్కూల్ పంపించాలంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇంత చిన్న వయసులో పిల్లల్ని దూరంలో చదివించడం అంటే అప్పుడు సదుపాయాలు సక్రమంగా ఉండేవి కాదు. వెహికల్స్ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల ఎక్కడికి పంపించకుండా చదువు మానిపించి అందరూ ఊళ్ళో తల్లిదండ్రులు ఏ పనికి వెళ్తే ఆ పనికి తీసుకెళ్లడం, లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు, తాతయ్యలు ఉంటే వాళ్ళతో పాటు ఇంటి దగ్గర ఉంచేవాళ్ళు. కానీ అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది. హాస్టల్స్ వసతి కల్పించడం, పిల్లలకి హాస్టల్లో కూడా మంచిగా ఫుడ్ విషయంలో గానీ ఎటువంటి విషయంలో మంచిగా ఉంచడం వల్ల, రోడ్డు సౌకర్యాలు అన్ని మంచిగా ఉంచడం వల్ల పిల్లల్ని హాస్టల్లో ఉంచడం కూడా ఇష్టపడుతున్నారు. మా రోజుల్లో చదువుకునే వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు ఊర్లో. అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా మంది పిల్లలు ఎవరు ఇంటి దగ్గర ఉండట్లే అందరూ చదువుకుంటున్నారు. ఇక్కడ దగ్గర పట్ల హాస్టల్లే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చాలా ఎదిగిపోయారు అందరూ. ఇంకొంతమంది హైదరాబాద్ లో అక్కడిక్కడ ఉంటూ పెద్ద పెద్ద చదువుల కోసం కోచింగ్లు తీసుకుని ఎగ్జామ్స్ రాయడం అన్ని వాళ్ళ తెలివితేటలతో నేర్చుకున్నారు. ఎన్నో అవకాశాలు కల్పించడం వల్ల అన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలాంటి పథకాలు అమలు అవుతాయి మనకి అని తెలుసుకుని వాటి ద్వారా ఎన్నో అవకాశాలు పొందుకుని పిల్లలందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడికక్కడ కనుక్కుంటూ దూర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాసి వాటిలో పాస్ అయ్యి హాస్టల్ వసతి కల్పించుకుని ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడానికి కూడా వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో కూడా చాలా మంది ఫ్రీ సీట్లు అనేవి ఇస్తూ ఉంటారు కదా, వాటిలో అలాంటి సీట్లు పొంది కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు ఒక విషయంలోనే కాకుండా క్రీడల విషయంలో కూడా అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ అన్నిట్లో అవకాశాలు కల్పిస్తుంది. క్రీడల్లో ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఆటలు పోటీలు జరుగుతున్నాయన్నా కానీ సరే పిల్లల్ని ముందుకు పంపించడం వల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లి ఆటపాటలు ఆడి ఎన్నో పథకాలు కూడా సాధించి తీసుకుని వస్తున్నారు. వాటితో పాటు వాళ్ళకున్న సర్టిఫికేట్స్ జాబ్స్ విషయంలో కూడా ఆ సర్టిఫికేట్స్ కొంత అవకాశం వాళ్ళకి కల్పిస్తుంది. అందుకే పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి ఆడడానికి కూడా ఇష్టపడుతున్నారు. కంప్యూటర్ కోచింగ్లని

0: వాటిని ఫ్రీ కోచింగ్ ఇప్పించి, వాటి ప్లేస్మెంట్ ఇప్పించి, ఎక్కడైనా ప్లేస్మెంట్ ఖాళీగా ఉంటే అక్కడ వాళ్ళకి సీట్లు ఇప్పించడం. ఇంత ముందు రోజులలో అయితే అంటే ఆ కాలంలో మేము చిన్నగుండి మా తల్లిదండ్రులు కొంచెం యంగ్ ఉన్నప్పుడు అప్పుడు తెలియక, అంటే మనకి ఇలాంటి విషయాలు తెలియక, లేదు మనం ఇట్లా అన్నలలోకి అడవిలలోకి వెళ్లి మనం నిల తీసుకోవాలని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పథకాల వల్ల ఊళ్ళోనే ఉంటూ అభివృద్ధి చెందుతూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఐటీడీ ద్వారా కూడా చాలా పథకాలను అమలు చేస్తూ ఉంటారు, వాటన్నిటిని కనుక్కోవడము, ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకుంటున్నారు. మనం కూడా వాటిని, ఇంకా మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మనం కనుక్కొని అది ఎలా జరిగింది, దాని ప్రాసెస్ ఏంటని తెలుసుకుని మనం ముందుకు వెళ్లాలి. కానీ వాళ్ళు చేయట్లేదు అని మనం అనుకోకూడదు. పౌరులుగా మన బాధ్యత కనుక మనం అన్ని కనుక్కొని వాటిని సద్వినియోగంగా వినియోగపరచుకోవాలి.
1: నా పేరు రాకేష్ అండి, మాది రేగల పంచాయతీ. మేము ఒకప్పుడు చూసుకున్నట్లయితే మాకంటూ మేము చదువుకునే రోజుల్లో మా చిన్నతనంలో 9th క్లాస్ 8th క్లాస్ అప్పుడు ఉన్నప్పుడు చాలా మంది మా ఊర్లో సరిగ్గా ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పబట్టి తెలుసుకుని చదువుకోవడం వల్ల అక్కడ టీచర్స్ వాళ్ళు వీళ్ళు మోటివేషన్ చేసేవాళ్ళు. ఇలా దాన్ని బట్టి మేము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా హాస్టల్లోనే చదువుకున్నాం. హాస్టల్ అయిపోయిన తర్వాత మాకు రెసిడెన్షియల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. అక్కడ నుంచి తర్వాత గురుకుల డిగ్రీ కళాశాలలు కానీ లేదా మామూలుగా గవర్నమెంట్ కాలేజీలలో కూడా సీట్లు సంపాదించడం జరిగింది. అలా అయిపోయిన తర్వాత మాకు మేము మా అంతటా మేము డిగ్రీ లెవెల్కి వచ్చినాక పలానా జాబ్ పర్పస్ పెట్టాలంటే ఇలా కోచింగ్ తీసుకోవాలి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి దాని ద్వారా ఎగ్జామ్ రాసుకోవాలి, స్టడీ సర్కిల్స్ ఉంటాయి అందులో ఉండి ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు కూడా మాకు చాలా తెలిసాయి. ఒక 10 సంవత్సరాలు వెనక చూసుకున్నట్లయితే ఇలాంటి హెల్ప్ఫుల్ ఫండ్లు చేస్తుందని మాకు కూడా తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓన్ గా అంటే సెల్ఫ్ డిఫెన్స్, ఒకరి మీద ఆధారపడకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకున్నట్లయితే తన పంచాయతీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏ ఉపాధి అయినా పంచుకోకుండా అంటే వేరే సిటీకే వెళ్లకుండా ఎక్కడ తన గ్రామ పరిధిలోనే ఉండి తన యొక్క డెవలప్మెంట్ సాగించడం కోసం వర్క్ నేర్చుకుని అంటే డేటా యాక్సెస్ గానీ డేటా వెరిఫికేషన్ గానీ లేదా స్త్రీలకైతే 10th వరకు చదివి అప్ చేసినటువంటి వాళ్ళకి కుట్టుడు మిషన్లు ఇలాంటి పథకాలు నేర్పించే వాళ్ళు ఇప్పుడు చాలా మంది డెవలప్ అయ్యారు. అదేవిధంగా మన ఇండియన్ స్పేస్ సెంటర్ కూడా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దీన్ని బట్టి చూసుకోవచ్చు మన ఇండియా డెవలప్మెంట్ ఎలా ఉందో. అందులో యువతరం కూడా ఉంది. మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కిరణ్ అనే అతను కూడా పనిచేశాడు. అతను కూడా అదేవిధంగా అమెరికా పంపించినటువంటి క్యూరియాసిటీ రోవర్ కూడా దానికి ఉన్నటువంటి చక్రాలను తయారు చేసింది కూడా మన ఖమ్మం జిల్లా వాసి. ఇలా యువత చాలా పనుల్లో ముందుకెళ్తున్నాం. దాని ద్వారా కూడా మనం చాలా లబ్ధి పొందొచ్చు గ్రామాల్లో ఉండి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చాలా పథకాలు ప్రవేశపెట్టిందండి. ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ కి ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లకు గానీ కానిస్టేబుల్స్ గానీ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్న యువకులు ఎక్కువగా 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళని పిలిచి ఆ పరిధిలో ఆటపాటలు గానీ గేమ్స్ గానీ ఇలాంటి కండక్ట్ చేస్తూ వాళ్ళని కొద్దిగా జాబ్ పర్పస్ లో మోటివేషన్ చేస్తున్నారు. ఇలా పెట్టడం వల్ల కూడా యువకుల్లో మాకు కొంత టాలెంట్ ఉంది అని గుర్తిస్తున్నారు.
2: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత యువతకు పథకాలు చాలా బాగున్నాయని, ఇంకా వాటి స్థాయిని పెంచితే నవభారత నిర్మాణంలో తాము భాగస్వాములం అవుతామంటున్నారు ఆదివాసీ సంరక్షణ సమితి సమన్వయకర్త మడి నెహ్రూ గారు.
3: మా సాంప్రదాయ గ్రామ సభ పెసా చట్టం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జరిగితేనే మా జీవన విధానం గాని మా భవిష్యత్తు గాని బంగారు బాట అవుతుందని మా ఉద్దేశం. ప్రభుత్వాలు ఆ విధంగా మాకు స్వేచ్ఛను కల్పించాలని, మా స్వయం పాలన అందించాలనేది అయినట్లయితేనే సంక్షేమ పథకాలన్నీ మేము స్వేచ్ఛగా ఉపయోగించుకోవడం సాధ్యం అవుతుందనేది మా ఉద్దేశం. గ్రామ సభల వల్ల బెనిఫిట్ ఉందండి. ఎప్పుడైతే మా గ్రామ సభ, మా సాంప్రదాయ గ్రామ సభ అంటే గిరిజనాథులు లేకుండా మా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందించాలనేది మాకు మేము కూర్చొని నిర్ణయించుకుని స్వేచ్ఛ ప్రశాంతమైన వాతావరణం ఏ రోజు వస్తుందో అప్పుడు నిజంగా మా గ్రామం ఎలా అభివృద్ధి చేసుకోవాలని మాకు మేమే నిర్ణయించుకుంటాం. ఆ విధంగానే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గిరిజనేతరులు కబంధ ఆస్థాల్లో గ్రామాలు, విధానాలు, గ్రామ సభలు ఉన్నాయి. ఇది అంతమవుతే తప్ప గ్రామ సభకి స్వేచ్ఛ వచ్చిన రోజే మా గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. మాకు సాంప్రదాయ గ్రామ సభ ఏంటంటే మాకు తరతరాలుగా గ్రామ పెద్ద పూజారి పటేల్ ఈ వ్యవస్థ ఉంటుంది. ఇది మా వ్యవస్థ. మాకు స్వయం పాలనాధికారాన్ని ఇచ్చి నిర్ణయించే వ్యవస్థ కూడా ఇదే. దీన్ని చట్టబద్ధం చేసిందే పెసా చట్టం. కానీ ఈ రోజు పెసా చట్టం అనేసరికి కొత్తగా ఏదో చట్టం వచ్చింది అని అంటున్నారు. సాంప్రదాయ గ్రామ సభ అనేది సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న వ్యవస్థ. అంటే ఉదాహరణకి రోడ్డు, మా గ్రామానికి ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఆ గ్రామంలో ఎవరైతే ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన కూలీలను మేమే నిర్ణయించుకుంటాం, రోడ్డు వేయగలిగిన అనుభవం ఉన్న వ్యక్తిని ఇదిగో నువ్వు ఈ పని చెయ్యని మేమే ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ గిరిజనేతరుల ప్రమేయం గాని ప్రభావం గాని వాళ్ళ చొరబాట్లు గాని లేకుండా మా ప్రాంతంలో మా పని మేమే చేసుకుంటాం సాధ్యమవుతుంది. రోడ్లు ఇతర కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇస్తూనే ఆ డెవలప్మెంట్ లో మా భాగస్వామ్యం సహాయాన్ని ఇవ్వాలి. ఉదాహరణకి రోడ్డు వేస్తున్నారు, అక్కడ

0: మా వాళ్ళు ఎవరన్నా రోడ్డు వేసే వాళ్ళు ఉంటే మా వాళ్ళతో చేయించండి, అంటే అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేయండి.
1: ఎల్డబ్ల్యూఈఎఫ్ ద్వారా ప్రభుత్వం ప్రభావిత ప్రాంత యువత అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తుందంటున్నారు సందీప్ గారు.
2: ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఐటీఎస్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ భద్రాచలం, ఈ రెండింటి మీద పిల్లలకు నైపుణ్యం కోసం వాళ్లకు ఈ యొక్క ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ పిల్లలకు మంచి నైపుణ్యత కోసం టెక్నికల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫిట్టర్ ఎలక్ట్రికల్ కామన్ వెల్డర్ కూడా ఉన్నది, ఇంకోటి ఆర్ఎండ్ఏసి ఉన్నది. కొత్తగూడెం ఐటీ ప్రిన్సిపాల్ అండర్లో ఇది నడుస్తుంది. కలెక్టర్ ఇస్ ద చైర్మన్. దీని వల్ల పిల్లలకు ఏదో రకంగా ఉపాధి చూపెడుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు ఏమైనా కూడా జాబ్ పర్మనెంట్ జాబ్స్ కూడా తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఇదేనంటే గవర్నమెంట్ కొన్ని ఏరియాలని ఎఫెక్టెడ్ ఏరియా కింద ట్రీట్ చేసింది. అది దాదాపు 2013లోనే జీవో వచ్చింది, అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. అభివృద్ధి అంటే పిల్లల నైపుణ్యం అంతా అలాంటిగా ఇప్పటికే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంతా డ్రాప్ అయిపోయి ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువు కోసం టెక్నికల్ గా. ఇప్పుడు అంతా గర్ల్స్ కూడా కాంపిటీషన్ లో ఉన్నారు. ఇప్పుడు గర్ల్స్ కూడా చాలా మంది ఐటీఐలో జాయిన్ అవుతున్నారు, 50-50% ఉన్నారు. మీరు కొత్తగూడెం ఐటీఐ గానీ మణుగూరు ఐటీఐ గానీ చూసినట్టయితే అమ్మాయిలు కూడా బాగా టెక్నికల్ కోర్సు ఐటీఐ అంటే ఈజీగా జాబ్ వస్తుందని, అందువలనే మంచి నైపుణ్యత కోసం టెక్నికల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
3: ఇవి యువతకు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు. ఇవన్నీ ఉపయోగించుకుని యువత ప్రయోజనం పొంది భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆశిద్దాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ఆకాశమంతా నీ హద్దురా చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8357576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వింటాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ పాడిన పాట గుణ చిత్రం నుండి.
1: ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లేటర్ చె లేక కాదు ఉత్తరమే అని చదువు.
2: కన్నుని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

నిలయంలో సమయం 11 గంటలు. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ముందుగా అనుమానాస్పదం చిత్రం కోసం వంశీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించగా ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట

చిత్రానికి, దేవ సంగీతం అందించగా భువనచంద్ర సాహిత్యానికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8-3-6757-6757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రంగ్ చిత్రం కోసం ఏఎం రత్నం సాహిత్యానికి విద్యాసాగర్ సంగీతం అందించగా మాణిక్య వినాయకన్ కార్తీక్ ధీమి పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

మీరు ఇంతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 12:40 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: సమయం 12 గంటలు కావస్తుంది. మరిక దక్షిణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ. जापान में एशियाई खेलों में नीरू ढांडा ने महिला ट्रैप व्यक्तिगत स्पर्धा में भारत के लिए पहला स्वर्ण पदक जीतकर इतिहास रच दिया है. उन्होंने 28 अंक के साथ नया एशियाई रिकॉर्ड भी कायम किया. इससे पहले आज महिला ट्रैप टीम स्पर्धा में भी नीरू ढांडा, आशिमा अहलावत और मनीषा कीर ने रजत पदक हासिल

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: వరద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. ఎల్ఐసి మీ జీవితంలో

0: ఇప్పుడు మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్.

0: వచ్చే అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వినండి శోభా గుప్త గారి గాత్ర సంగీతం.

0: ఇంతవరకు శోభా గుర్తు గారి గాత్ర సంగీతం విన్నారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో వాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గినోర్ఘడ్

0: గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: राज्य सरकारों ने महाराष्ट्र में बड़े हिस्से पर और कर्नाटक में भी बड़े हिस्से पर सूखा घोषित किया है. भारत सरकार राज्यों के साथ डट के खड़ी रहेगी. कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए. महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो भाभी हम टीम की तैयारी कर रहे हैं. मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ, राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने के लिए.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లకు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎడ్జ్ సదస్సుకు ఈ రోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది.

0: ఆరో తరగతి విద్యార్థులకు మూడు భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏడో తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును ఆరో తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020 పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం ఆరో తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంస్థ నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు మూడో భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలను కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కాంస్యం గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. ఇష్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట

మీరు విన్న ఆ పాట అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈడియట్ చిత్రం కోసం కౌసల్య పాడిన ఈ పాట.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితా లోకం ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తి

0: డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ యూరోప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్టానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్ రహేజ మైండ్ స్పేస్లో ప్రముఖ బీటూబీ ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత మాకు చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్టంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్ ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా అధికారతకు ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా, అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్టేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో

0: ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
1: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
0: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ
2: నేతన్నలు గాని అదేవిధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గాని నేరల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, వీళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్నీ కూడా తిరుసుల ప్రజలు విసిగి వేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తారని చెప్పి తిరుసుల ప్రజలు భావిస్తున్నారు.
0: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్ షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సజితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతులు గురించి ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు కార్యక్రమంలో వినికిడి లోపం, కారణాలు, చికిత్స పద్ధతులు గురించి తెలుసుకుందాము. మనతో డాక్టర్ డి లావణ్య గారు ఉన్నారు. వీరు ఈఎన్టి స్పెషలిస్ట్. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్ కి మీకు స్వాగతం. మరి ఈ రోజు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఏదో సమస్య ఉంది నాకు అని, కానీ బయటకు వచ్చి చెప్పరు. అట్లాంటి సమస్యల్లో ఒకటి వినికిడి లోపం. ఎవరేమనుకుంటారో అని అనుకోవడం, లేకపోతే ఇంకేమన్నా భయాలు ఉండడం. మరి ఈ రోజు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీ నుంచి అని అనుకుంటున్నాం మేడం. ముందుగా అసలు వినికిడి

0: లోపం అంటే ఏంటి, ఏ లక్షణాలు ఆధారంగా వినికిడి లోపం ఉంది అని ఒక వ్యక్తి తెలుసుకోవాలి.
1: వినికిడి లోపం అనేది వినికిడి తగ్గడం ఒకటి ఉంటుంది, పూర్తిగా వినికిడి లోపించడం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి కంటి చూపు మీద అందరికీ చాలా వరకు అవేర్నెస్ పెరిగింది. మనకి విజన్ కొంచెం తగ్గిన వెంటనే చెక్ చేసుకొని మనం లెన్స్ యూజ్ చేసుకుంటాం, లేకపోతే స్పెక్స్ యూజ్ చేస్తాం, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే సర్జరీస్ కూడా చేసుకుంటాం. అదేవిధంగా వినికిడి కొంచెం తగ్గిన వెంటనే మనం దాన్ని చెక్ చేసుకొని మైల్డ్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది. అది పూర్తిగా వినికిడి తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి వినికిడి తగ్గినప్పుడు ఆ లక్షణాలు అబ్జర్వ్ చేసుకొని మనం ఎమ్మటి వీలైనంత దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని సంప్రదించి ఆ ఇబ్బందికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకోవాలి అనేది తెలుసుకుంటారనే ముఖ్య ఉద్దేశం.
0: మేడం, మరి లక్షణాల విషయానికి వస్తే ఎలాంటి లక్షణాలు కనపడ్డప్పుడు వినికిడి లోపిస్తుందా లేదా తగ్గుతుందా అని ఒక వ్యక్తి గమనించుకోగలుగుతారు చెప్పండి.
1: ఇప్పుడు వినికిడి లోపించడం పిల్లల్లో జరుగుతుంది, అలాగే పెద్దవాళ్ళల్లో కూడా ఉంటుంది. పుట్టిన పిల్లలు అనుకోండి, మనం వాళ్ళు పడుకోన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చినప్పుడు పిల్లలు స్టాటల్ రెస్పాన్స్ అంటారు, అంటే కాళ్ళు చేతులు ఇట్లా భయపడినట్టు చేయడం గానీ, ఒక సౌండ్ వచ్చినప్పుడు దాని వైపు వాళ్ళ తల తిప్పి చూడడం గానీ
0: ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది.
1: మదర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న పిల్లలైతే మదర్ వాయిస్ ని రికగ్నైజ్ చేస్తారు, దానికి స్మైల్ గాని రెస్పాన్స్ గాని రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటాం పిల్లల్లో. అలాగే పిల్లల్లో మనకు ఆ రెస్పాన్స్ లేదు అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న పిల్లలు కూడా ఓఏఈ టెస్ట్, ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టారు. సో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఓఏఈ అవి చేసి పిల్లలు వినికిడి ఎలా ఉందని చూసి ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే మళ్ళీ 3 వీక్స్ కి టెస్ట్ రిపీట్ చేసి అందులో కన్ఫర్మేషన్ వచ్చాక తర్వాత బెరా టెస్ట్ కానీ వేరేవి చేసి మనము నిర్ధారణకి రావచ్చు వినికిడి తగ్గిందా లేకపోతే నార్మల్ గా ఉందా లేకపోతే మైల్డ్ లెవెల్ ఏమైనా తగ్గిందా అనేవి చూసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళల్లో వస్తే ఇప్పుడు మనం జనరల్ గా టీవీ చూస్తూ ఉంటాం, ఎవ్రీబడి ఇన్ ద హోమ్, టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని చూడాల్సి వస్తుందా? మనం జనరల్ గా ఫోన్ మాట్లాడినప్పుడు ఒకవైపు పెట్టుకొని మాట్లాడతాం, ఇంకోవైపు కూడా విన్నప్పుడు కూడా సేమ్ అలాగే వినికిడి ఉందా లేకపోతే ఒకవైపు బాగా వినిపిస్తూ ఒకవైపు తగ్గిందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే మనతో ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు మనం ఒక్కసారి దానికి ఆన్సర్ ఇవ్వకుండా పదే పదే అదేంటి అదేంటి అని దగ్గరకు వెళ్ళి వినడం, చెవిని అటువైపు మరలించి వినడం, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ లక్షణాలు మీకు అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు వినికిడి తగ్గింది అని అర్థం చేసుకొని మీరు దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని సంప్రదించి అది ఏ లెవెల్లో వినికిడి తగ్గిందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాలి.
0: ఓకే మేడం, అయితే ఏ వయసులో ఈ వినికిడి తగ్గే అవకాశం ఉండొచ్చు?
1: పసిపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మనకి వేరు వేరు రకాల హియరింగ్ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా పిల్లలకి స్ప్రెడ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లవాళ్ళు ఎక్కువసేపు నియోనేటల్ ఐసీయూలో ఉంచినప్పుడు, వాళ్ళకి జాండీస్ వచ్చి బిల్రుబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్ కూడా చెవిలో నరాల మీద ఉంటుంది. అలాగే కొన్ని ఓటోటాక్సిక్ డ్రగ్స్ కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చాయా, దానివల్ల చెవిలో నరాలు ఇబ్బంది పడ్డాయా లేదా అనేది తెలుసుకోవడం అవసరం. మనం చిన్నపిల్లల్లో ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే పిల్లల్లో కొంచెం వినికిడి తగ్గినప్పుడు ఉన్నప్పుడే మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం దాన్ని రివర్స్ చేసి ఒక చిన్న బేబీని హ్యాండిక్యాప్ వెళ్లకుండా వీ కెన్ ప్రివెంట్ అండ్ గెట్ బ్యాక్ టు యాజ్ అ నార్మల్ ఇండివిజువల్.
0: సో ఇందాక మీరు అన్నట్టుగా సౌండ్ కి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా లేదా అన్నది గమనించుకోవాలంటారు.
1: అలాగే పుట్టిన తర్వాత పిల్లలు ఎక్కువసేపు ఐసీయూలో ఉంచాం, వేరే కారణాల వల్ల ఉంచాం, వేరే డ్రగ్స్ కొన్ని యూజ్ చేసాం, ఏవైతే చెవికి కొంచెం సేఫ్ కానీ డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసాం కానీ అలాంటివైనా ఉన్నప్పుడు అది అయిన తర్వాత మనం హియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటాం పిల్లలకి కూడా. పుట్టిన పిల్లలు నార్మల్ గా రెస్పాన్స్ ఇవ్వలేరు కదా, వాళ్ళకి టెస్టింగ్ ఏముంటుంది అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. సో పుట్టిన పిల్లలకి కూడా మనము వినికిడి పరీక్ష చేసి వాళ్ళలో వినికిడి తక్కువ ఉంది అంటే మళ్ళీ 3 వారాల తర్వాత ఆ టెస్ట్ ని రిపీట్ చేసి అప్పటికి వినికిడి లోపం ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి అనేది పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.
0: ఓకే, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి కూడా అంటే డ్రగ్స్ వల్ల లేదా నియోనేటల్ కేర్ లో ఎక్కువ కాలం ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయన్నది చాలా కొత్త విషయంగా ఉంది మేడం. నిజంగా

0: ఇది ముందు నుంచి ఉందండి, అవేర్నెస్ పెరగడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలియక ఒక చిన్న పిల్లలు వాళ్ళకి హియరింగ్ ఇబ్బంది ఉందంటే మనం కంప్లీట్ గా దాని సర్జరీ ద్వారా కూడా కరెక్ట్ చేసుకొని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా కరెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఒక పర్సన్ ని మనము హ్యాండిక్యాప్ కాకుండా నార్మల్ ఇండివిజువల్ గా నార్మల్ లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి కూడా వీ కెన్ టర్న్ అప్. సో వినికిడి లోపం పిల్లల్లో ఉన్న, పెద్దవాళ్ళల్లో ఉన్న, మీరు నియర్ బై డాక్టర్ ని చూపించుకొని అది ఏ లెవెల్ ఆఫ్ హియరింగ్ తగ్గింది అనేది టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి చికిత్సా విధానాలు ఏ ఉన్నాయో తెలుసుకుని మీకు అందుబాటులో మీరు దానికి మీకు ఏది వీలవుతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు.
1: మేడం, మరి చిన్నపిల్లల్లో సమస్య రావడానికి కారణాలు ఏంటో మీరు ఇప్పుడే చెప్పారు, మరి పెద్దవాళ్లలో అడల్ట్స్ కానివ్వండి లేదంటే మధ్యలో, అంటే కొంతమందికి ముందు బానే హియరింగ్ ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
0: ఫ్యామిలియల్ ఫస్ట్ థింగ్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ జనరేషన్ లో వాళ్ళకి ఓటోస్క్లీరోసిస్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఓటోస్క్లీరోసిస్ అలాంటి ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి మిడిల్ ఏజ్ రాగానే వినికిడి తగ్గడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి, ఎక్కువ సౌండ్స్ వినడం. మనకి చెవికి కూడా ఒక పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ హియరింగ్ లెవెల్ అనేది ఉంటుంది. రోజుకి దానికి మించి మనం ఎక్కువ సౌండ్ ని కంటిన్యూస్ గా ఇవ్వడం వల్ల చెవిలో నరాలు కూడా ఇబ్బంది పడతాయి. సో చెవిని కూడా వింటుంది కదా అని దానికి కంటిన్యూస్ గా ఎక్కువ లౌడ్ సౌండ్స్ అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇంకొకటి, మెయిన్ గా నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అని మనం చూస్తూ ఉంటాం మిడిల్ ఏజ్ లో. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కానీ, అలాగే సౌండ్ ఇంజనీర్స్ కి కానీ, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వర్క్ పరంగా ఎక్కువ సౌండ్స్ కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ వినికిడిలో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మాత్రం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
1: ఓకే,
0: వాటిని మనం ప్యూటోన్ ఆడియోమెట్రీ చేసినప్పుడు 4 kHz దగ్గర డిప్ అని మనము, దెర్ విల్ బి ఎ డిప్ ఇన్ ద నాచ్, కాల్ ఇట్ యాజ్ ఎ డిప్ ఆర్ కర్వ్. సో వాళ్ళకి ఏ ఫ్రీక్వెన్సీస్ ఎఫెక్ట్ అయ్యాయో ఆ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వినికిడి తగ్గుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత సౌండ్ కి ఎక్స్పోజ్ అయ్యారనే దాన్ని బట్టి, ఎంతసేపు ఎక్స్పోజ్ అయ్యారనే దాన్ని బట్టి వినికిడి లోపం కూడా ఉంటుంది.
1: మేడం, మరి వయసురీత్యా కూడా కొంతమందికి ఈ సమస్య రావచ్చు. సాధారణంగా వయసురీత్యా వచ్చే వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టుగా డాక్టర్ హెల్ప్ తీసుకొని హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది వాడడానికి ఆలోచిస్తారు. హియరింగ్ ఎయిడ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? అందరికీ పనిచేస్తాయా? అన్ని రకాల లోపాలకి ఇది పనిచేస్తుందంటారా?
0: హియరింగ్ ఎయిడ్ కూడా ఎలాగంటే, మీకు స్పెక్స్ ఎలాగ మీరు యూజ్ చేసుకుంటారు, ఒక 1 పవర్, 2 పవర్, 3 పవర్ ఇలా ఉంటుంది. అలాగే వినికిడి పరీక్ష చేసినప్పుడు మీకు మైల్డ్ లెవెల్లో ఉందా, మోడరేట్ లెవెల్లో ఉందా, సివియర్ లెవెల్లో ఉందా హియరింగ్ లాస్, ఆర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద హియరింగ్ లాస్, కండక్టివ్ ఉందా, మిక్స్డ్ ఉందా, ఆర్ ఓన్లీ నర్వ్ హియరింగ్ లాస్ ఉందా అనేది మేము ఇందులో చూస్తున్నాము. సో హియరింగ్ ఎయిడ్ కూడా బేసిక్ హియరింగ్ ఎయిడ్ నుంచి ఎక్స్ట్రీమ్ హియరింగ్ ఎయిడ్ దాకా ఉంటాయి. బేసిక్ హియరింగ్ ఎయిడ్ కమ్స్ విత్ ఎ పాకెట్ మోడల్, అది మీకు కొంచెం తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో, అంటే ఆ మిషన్ పెట్టుకోవడం కొంచెం నామోషిగా ఫీల్ అవ్వడానికి, ఇవి కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి కంప్లీట్ గా బయటకి కనిపించకుండా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కూడా తయారయ్యాయి. అవి కంప్లీట్ గా చెవి లోపల ఉంటాయి, మీరు చెవిని ప్రెస్ చేస్తే తప్ప బయటకి రావు.
1: ఓకే,
0: సో మన కాస్ట్ మనకి ఎలా కావాలి అనేది పెరిగే కొద్దీ మోడల్స్ లో ఫైనెస్ట్ థింగ్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాయి. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ దాకా ఇప్పుడు నడుస్తూ ఉంది. అది అంటే మనకి హియరింగ్ ఎయిడ్ కూడా వద్దు అనుకున్నప్పుడు సర్జరీతో మనం దాన్ని
1: ఇంప్లాంట్ తో కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం,
0: సర్జరీ చేసి కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ హియరింగ్ లాస్ లో ఒకవేళ మిడిల్ ఇయర్ ఆసికల్ బోన్స్ లో ఇబ్బంది ఉంది అంటే ఒక రకమైన సర్జరీస్ ఉంటాయి. అదే మీకు నర్వ్ కండక్షన్ లో ఇబ్బంది ఉంది, అది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అంటే అప్పుడు యు ఆర్ క్యాండిడేట్ ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అన్నట్టు. సో ఫస్ట్ మీకు వినికిడి పరీక్ష చేసిన తర్వాత మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని నార్మల్ ఉన్నప్పుడు, అప్పుడు వినికిడి లోపం మాత్రం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది యు విల్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్.
1: ఓకే మేడం, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ లో గాయపడ్డ వాళ్ళకి, తలకి గాయమయ్యో మొహానికి అలా గాయమైనప్పుడు కూడా వినికిడి లోపించే అవకాశం ఉంటుంది, మరి ఇలాంటి వాళ్ళకి శస్త్రచికిత్స ద్వారా మళ్ళీ హియరింగ్ రిగైన్ అయ్యే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ మీరే అంటున్నారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫ్రాక్చర్ లైన్ అనేది మనకి టెంపరల్ బోన్ కి ప్యారలల్ గా ఉందా

0: పర్పెండిక్యులర్గా ఉందా అనే దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా వీ విల్ డివైడ్. అందులో మిడిల్ ఇయర్ ఇన్వాల్వ్ అయింది అంటే ఒకలా ఉంటుంది, లోపల ఇన్నర్ ఇయర్, సెమీసర్క్యులర్ కెనాల్స్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు నర్వ్స్ కూడా ఇబ్బంది అయ్యాయంటే అప్పుడు హీరింగ్ లో సివియర్గా ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఇయర్ వరకే ఇబ్బంది అయ్యి చెవిలో కొంచెం బ్లడ్ మాత్రమే అక్యుములేట్ అయితే అది స్లోగా రిజాల్వ్ అయ్యి వాళ్ళకి వినికిడి తిరిగి వస్తుంది. ఒకవేళ నరాలు కూడా ఇబ్బంది పడ్డాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ అవి రికవర్ అవ్వట్లేదు అంటే ఆ హీరింగ్ లో సివియారిటీని బట్టి వీ కెన్ సీ ఫర్దర్ హౌ టు గెట్ బ్యాక్ ద హియరింగ్.
1: ఓకే, కానీ ప్రతి సమస్యకి చికిత్స అయితే ఉంటుందంటారు?
0: మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈఎన్టీ ఫీల్డ్ లో ఎండోస్కోపీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ, ఎవ్రీథింగ్ వెంట్ అడ్వాన్స్డ్. మనం చేయలేనిది అంటూ ఏది లేదు అన్నట్టుగా దెర్ వాస్ టు ద గుడ్ ఎక్స్టెంట్. బట్ ఎవరికి ఏది సూట్ అవుతుంది, వాళ్ళ హీరింగ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి, అట్ ద సేమ్ టైం ఏజ్ రిలేటెడ్ వాళ్ళల్లో ఇప్పుడు బీపీ, హైపర్ టెన్షన్, అలాగే షుగర్ ఇవనేవి కామన్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ మీ బాడీలో ఎక్కువగా ఉంటాయో అప్పుడు అవి మీ చెవిలో నరాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అలాగే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, క్రానిక్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మీ వాస్కులేచర్ అంతా తిన్నగా అయ్యి ఇయర్కి సంబంధించిన వాస్కులేచర్ మీద అంటే బ్లడ్ సప్లై మీద కూడా ఇంపాక్ట్ పడి వీటి వల్ల వినికిడి ఇప్పుడు జనరల్ గా 60 ఇయర్స్ కి తగ్గాల్సింది, వీళ్ళల్లో 40 ఇయర్స్ కి మనకి తగ్గడం అనేది కనిపిస్తూ ఉంటుంది 40 to 50 ఇయర్స్ లోపే. సో ఎర్లీగా హియరింగ్ చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. సో ఒకసారి బీపీ షుగర్ వచ్చినప్పుడు మనకి 10 ఇయర్స్ దాటింది అంటే మనం ఒకసారి వినికిడి టెస్ట్, అలాగే కళ్ళకు సంబంధించి రెటినోపతి టెస్ట్ ఇవన్నీ స్క్రీనింగ్ లాగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నప్పుడు మైల్డ్ గా ఉన్నప్పుడే మనం చూసుకొని దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మనం నివృత్తి చేసుకోవాలి.
1: మేడం, మరో విషయం మీరు ఇందాక అన్నారు వినికిడి లోపానికి కారణాలు రకరకాల అయి ఉండొచ్చని. ఒకటేమో చెవి లోపల ఉండే సెన్సిటివ్ బోన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అదొక చెవికి సంబంధించిన నరాల ప్రాబ్లం అయి ఉండొచ్చు. మరి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా గానీ దాన్ని శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్ గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుందా?
0: ఉంటుంది. అంటే ఇప్పుడు బోన్ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ వరకే ట్రీట్ చేస్తాము. నర్వ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే హియరింగ్ ఎయిడ్, లేదు వాళ్ళకి సర్జరీ దే వాంట్ టు ప్రిఫర్ అండ్ వాళ్ళ క్యాండిడసీ థింగ్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద థింగ్స్ అంటే అప్పుడు మనము కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ కూడా విల్ ప్లాన్ ఫర్ దమ్.
1: సో ఖచ్చితంగా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉందంటారు? మీరు అన్నట్టుగా రీసెర్చ్ ఇస్ అడ్వాన్సింగ్ అండ్ అలాగే సర్జికల్ ప్రొసీజర్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి కాబట్టి. మేడం, అలాగే ఈ ఆధునిక చికిత్సా విధానాల గురించి చెప్తారా, ఎలాంటి న్యూ వేస్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి అన్నది?
0: సర్జరీస్ ఇంతకు ముందు సర్జరీస్ అంటే ఎప్పుడు కట్ చేసి తీయడము అలా ఉండేది, ఇప్పుడు ఈఎన్టీ సర్జరీస్ ఎవ్రీథింగ్ ఎవాల్వ్డ్ ఇన్ టు లైక్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే మీకు చిన్న రాడ్ మాత్రమే చెవిలోకి వెళ్ళి దాంతోనే ఇప్పుడు టింపానిక్ మెంబ్రేన్ పర్ఫరేషన్స్ ఉన్న దానివల్ల కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నవి అవన్నీ మనం సెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అలాగే మాస్టాయిడ్ బోన్ లో ఏవైనా కొలెస్టేటోమా అంటే కంజనటల్ కొలెస్టేటోమా అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది, లేదు వాళ్ళకి చాలా నాలుగా బోన్ లోకి సరిగ్గా వెంటిలేషన్ అనేది ఏర్పడక కొలెస్టేటోమా అనేది ఫామ్ అయ్యి దానివల్ల వినికిడి తగ్గడం అనేది ఉంటుంది. ఇంకా మనం డీప్ గా వెళ్తే లోపల మిడిల్ ఇయర్ ఆసికల్ బోన్స్ లో మాత్రమే ప్రాబ్లం ఉంది, ఓటోస్క్లీరోసిస్ ఉందా, లేకపోతే ఆ బోన్స్ సరిగ్గా వైబ్రేట్ అవ్వట్లేదా, అది ఏ బోన్ ఉందో ఆ బోన్ వరకే పర్టికులర్ గా మనము సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, చెవిలో నరాలు ఏదైతే చెవి నుంచి బ్రెయిన్ కి కండక్ట్ అయ్యే నరాల్లో మాత్రమే ఇబ్బంది ఉందంటే దెన్ విల్ ప్లాన్ ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ. అది ఏంటి, డైరెక్ట్ గా ఇంప్లాంట్ అనేది మీకు చెవిలో నరాలకి కనెక్ట్ అయి ఉంటుంది. సో బయట వచ్చే సౌండ్స్ ని డైరెక్ట్ గా నర్వ్ కి కండక్ట్ చేసి మీ బ్రెయిన్ దాకా వినిపించడానికి తోడ్పడుతుంది.
1: మేడం, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా టెంపరరీగా కొంత వినికిడి తగ్గుతుంది అంటారు. ఒక్కోసారి ఎదుటి మనిషి మాట్లాడేదానికన్నా ఒక కాన్స్టాంట్ సౌండ్ లాగా వినపడుతూ ఉంటుంది,
0: దాన్ని టినిటస్ అంటారు.
1: కంటిన్యూస్
0: విజిలింగ్ సౌండ్ లాగా, కంటిన్యూస్ బజ్జింగ్ సౌండ్ లాగా ఉంటుంది.
1: దీనికి కారణం ఏంటి మేడం?
0: టినిటస్ రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చెవిలో ఫస్ట్ వ్యాక్స్ లాంటిది ఏమైనా ఎక్కువగా అక్యుములేట్ అయిందా. ఇంకొకటి, మీ బాడీ ఏమైనా కంటిన్యూస్ గా నైట్ పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా. ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్స్ టైమ్స్ లో లేకపోతే వాళ్ళ థాట్స్ ఎక్కువ ఉన్న టైంలో టినిటస్ ఉంటుంది, మళ్ళీ అది అవ్వంగానే కూడా తగ్గిపోతుంది.

0: పోతూ ఉంటుంది, విచ్ ఇస్ అ టెంపరీ థింగ్. లేదు, మనకి చెవిలో నరాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఇటినిట సౌండ్ కంటిన్యూస్గా వస్తుంది. మనకి కంటిన్యూస్గా సౌండ్ ఉంది అండ్ దట్ ఈస్ మ్యాచింగ్ విత్ యువర్ హార్ట్ బీట్ ఆర్ సంథింగ్, ఈ సౌండ్ ఎలా ఉందో ఆ సౌండ్ అలాగే ఉంది అన్నప్పుడు మనం కొన్ని స్కాన్స్ చేసుకొని కొన్ని పరీక్షలు చేసుకొని ఒకవేళ అది ట్యూమర్కి కూడా ఏమైనా దారితీసేవేమైనా లక్షణాలు ఉన్నాయా అనేది అది కూడా చెక్ చేసి దాన్ని బట్టి మనము కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు.
1: మేడం, అంటే ఇప్పుడు మీరు సైంటిఫిక్ గా చెప్పారు, కానీ మామూలుగా సినిమాల్లో చూస్తే ఎప్పుడైతే హీరో విలన్ ని తల మీద కొడతాడో అప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలాగా జస్ట్ ఇన్ కేస్ ఒక కొలిజన్ అయినప్పుడు కానివ్వండి, గట్టిగా ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, హియరింగ్ కి ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే దాని అర్థం ఎక్కువ సౌండ్ ఫోర్స్ తో కొట్టినప్పుడు చెవిలో ఉన్న ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి వాళ్ళకి కుయ్ అనే సౌండ్ వస్తుంది అనేది అది హీరో ఫోర్స్ అంత ఇంపాక్ట్ చేయడానికి అలా చూపిస్తారు. కానీ ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ అయ్యి చెవిలో హోల్ పడింది ఈ ఫోర్స్ వల్ల అంటే అట్లాగా కుయ్యని సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అగైన్ కమ్స్ ఇన్ టు ద గ్రీవియస్ హర్ట్, అంటే అలా డామేజ్ అయినప్పుడు డామేజ్ అయిన పర్సన్ ఆపోజిట్ పర్సన్ మీద లీగల్ గా దే హ్యావ్ రైట్ టు కీప్ ఏ నోట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.
1: ఓకే, అంటే కేవలం వీళ్ళు చేసిన హామ్ వల్లనే ఆ వ్యక్తి డిసేబుల్ అయ్యారు
0: కాబట్టి దిస్ కమ్స్ ఇన్ టు ద గ్రీవియస్ హర్ట్ వేర్ ద ఆపోజిట్ పర్సన్ అక్యూజ్డ్ has to bear all the things until he comes in hearing also into the normal range.
1: Chala interesting vishayam chepparu madam ippudu.
0: Idi main ga inka ekkada ante general ga illallo godavalaina kuda husband forceful ga
1: there is every time
0: appudu kuda friends lo vaalla casual ga anipistundi kani gattiga force petti kottinappudu kuda kontha mandiki eardrum rupture ayya chance undi. ఒకవేళ ఫోర్స్ చిన్నగా ఉండి కొంతమందికి సెల్ఫ్ హీల్ అయిపోతుంది. ట్రామాటిక్ పర్ఫరేషన్ ఇఫ్ ఇట్ ఇస్ హెల్దీ ఇండివిజువల్ చాలా వరకు దానంతా అదే నయం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇయర్ డ్రమ్ లో మనకి హోల్ పడుతుందో అప్పుడు కంటిన్యూస్ గా మనకి కీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో చెవిలో హోల్ అనేది ఏమన్నా పడిందా ప్రెషర్ వల్ల అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి.
1: అంటే చాలా వన్ ఆఫ్ ద వెరీ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీస్ ఇయర్ డ్రమ్ అంటారు కదా మేడం. కానీ మెయింటెనెన్స్ ఆఫ్ ఇయర్ దగ్గరకు వచ్చేసి చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ రెగ్యులర్ గా క్లీన్ చేయాలంటారు, కొంతమంది డాక్టర్స్ అసలు క్యూటిప్ పెట్టకూడదు చెవులో అని చెప్తుంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్, హైజీనిక్ గా చెవు మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మనకి ప్రతి బాడీలో ఒక ఆర్గాన్ క్రియేట్ అయినప్పుడే గాడ్ హ్యాస్ డిసైడెడ్ లైక్ దాంట్లో ఏమైనా ఫామ్ అయితే ఎలా బయటకు వెళ్ళాలి.
1: ఓన్ డిఫెన్స్ మెకానిజం.
0: అవును, ఇప్పుడు మనకి చెవిలో వ్యాక్స్ కూడా ఫామ్ అవుతుంది. 0.1 mm పర్ డే అది మెల్లగా బయటకు పుష్ అవుతూ ఉంటుంది. మీరు క్యూటిప్ పెట్టడం వల్ల వ్యాక్సిన్ అంతా ఒక దగ్గరికి పుష్ చేయడం అనేది జరుగుతుంది. మనము మెల్లగా దాన్ని వదిలేస్తే అదే దాని అంతా బయటకు వచ్చిందా అని బయటకి నుంచి తీయాలి తప్ప లోపలికి పుష్ చేయకూడదు. అలాగే పాతకాలంలో చేసే వాళ్ళండి, ఇప్పుడు ఆయిల్ వేస్తారు, గార్లిక్ పెడతారు, కాచిన నూనె పోస్తారు, దానివల్ల లోపల ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: ఓకే,
0: వాళ్ళు అనుకోవచ్చు నేను ఈసారి వేసాను నాకు ఇవాళ రాలేదు అని. కానీ కంటిన్యూస్ గా అలా చేయడం వల్ల మీకు ఇయర్ కెనాల్ పిహెచ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో పిహెచ్ చేంజ్ అయినప్పుడు మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి
0: మనం కొంచెం వ్యాక్స్ ఉన్నప్పుడు ఇయర్ డ్రాప్స్ వేసుకొని మీకు దగ్గరున్న ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సిరంజింగ్ ద్వారా కానీ సక్షన్ ద్వారా కానీ క్లియర్ చేసుకోవచ్చు. మనం ఇయర్ బడ్ పెట్టేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్ లో పెడుతున్నాం, ఎక్కడికి పెడుతున్నాం అనే అవగాహన ఉండదు కాబట్టి అది తగిలి మళ్ళీ దానివల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు నియర్ బై ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ఒకవేళ అలాంటి మైనర్ ఇష్యూస్ ఉంటే యు గెట్ ట్రీటెడ్.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చివరిగా వినికిడి లోపాల గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం కాబట్టి వినికిడి లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయని అర్థమైంది. ఒక్కోసారి మన అశ్రద్ధ వల్ల అయి ఉండొచ్చు, ఒక్కోసారి వంశపారంపర్యంగా అయి ఉండొచ్చు, వయసరీత్యా అయి ఉండొచ్చు, మనకి తెలియని వేరే ఏదో సమస్య వల్ల కూడా మనకి వినికిడి లోపం వచ్చి ఉండొచ్చు. సో వినికిడి లోపం రాకుండా కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చివరిగా మా శ్రోతలకు వివరించండి మేడం.
0: ఇవి సెన్సరీ నర్వ్ ఆర్గాన్స్ కాబట్టి దాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎక్కువ సౌండ్స్ కి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, ఎక్కడైనా స్పీకర్ కానీ అలాంటి పెట్టినప్పుడు దాని దగ్గరగా వెళ్లకుండా ఉండడం ఒకటి. అండ్ మీరు ఇయర్

0: ఫోన్స్ ఇయర్ ప్లగ్స్ కంటిన్యూస్గా యూజ్ చేసుకోకూడదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు కాసేపు సాంగ్స్ వింటారు, ఓకే, దానికి కూడా ఒక పర్మిసబుల్ లెవెల్స్, ఇంత డీబీ ఆఫ్ హియరింగ్, ఇంత డీబీ కన్నా ఎక్కువ పెంచకూడదు అనేది ఉంటుంది. సో మీరు 45 మినిట్స్ కన్నా బియాండ్ ఎవ్రీడే యూజ్ చేయకూడదు. మీరు జర్నీస్ లో ఉన్నారు కదా అని కంటిన్యూస్ గా అవర్లీ అవర్లీ యూజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫోన్ చూడడం వల్ల, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా నరాలు కొంచెం ఇబ్బంది పడతాయి. నైట్ టైం మీరు కంటిన్యూస్ గా స్క్రీన్ చూస్తూ ఉండడం, ఎందుకంటే మీరు పడుకునే 1 or 2 అవర్స్ ముందు మీ బాడీ కూడా ప్రతి ఒక్క ఆర్గాన్ నిద్రకి ప్రిపేర్ అవ్వాలి. ఏముంది నేను 12 వరకు చూసి 12కి ఫోన్ పక్కకు పెట్టి ఎమ్మటే పడుకుంటాననుకుంటే మీకు అప్పుడు తొందరగా నిద్ర రాదు. అగైన్ యూ విల్ టేక్ 1 అవర్ టు ఫాల్ ఇన్ టు స్లీప్. సో మనం ఎర్లీగా ఫోన్స్ పక్కకు పెట్టేసి ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఏమి మాట్లాడుకోవాలి, వాళ్ళ థింగ్స్ కూడా మనం ఏమి తెలుసుకోవాలనేది అవి కూడా మెయింటైన్ చేస్తూ నైట్ టైం హ్యాపీగా పడుకోవాలి. ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీ స్లీప్ లో రివర్ట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం రీఎనర్జైజ్ అవుతుంది. సో ఆ స్లీపింగ్ టైం కూడా ప్రతి ఒక్క సెన్సరీ నర్వ్ ఆర్గాన్ కి పీస్ఫుల్ గా ఉండాలి. మన డైట్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళ్లేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఆహారం నుంచి మనం ఎక్కువగా సౌండ్స్ వినకుండా ఉండే దగ్గర నుంచి, అలాగే మనకి ఏమైనా వ్యాక్స్ లాంటివి లేదా ఇన్ఫెక్షన్ లాగా చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి తల స్నానం చేసేటప్పుడు అలాంటప్పుడు. సో ఎక్కువ రోజులు మాయిశ్చర్ మెయింటైన్ అయినా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా మీకైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఎమ్మటే నియర్ బై ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకొని ఈ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ ఉందా అని తెలుసుకొని అప్పుడే మీరు ట్రీట్ చేసుకుంటే అది పెద్ద ఎక్స్టెంట్ వరకు వెళ్లకుండా ఉంటుంది.
1: మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా రకరకాల కోణాల్లో మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేసేవి చాలా, వాటిలో మాకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని విని చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. మరోసారి మళ్ళీ కలుసుకుందాం.
2: ఇంతవరకు మీరు వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతుల గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లావణ్య గారితో పరిచయం విన్నారు. నిర్వహణ కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: కార్యక్రమంలో ఒక చిత్ర గీతం విందాం. అర్ధశతాబ్దం చిత్రం కోసం శ్రీరామ్ గానం చేసిన లక్ష్మీ ప్రియాంక గీతం. సంగీతం నాఫల్ రాజా, ఏఐఎస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి రాస్తున్నారు భారతీలాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విత, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట విశ్వరూపం చిత్రం కోసం పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాట.

శంకరాభరణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరం పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, రఘునాథ్పాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం శంకరాభరణం చిత్రం నుంచి ఈ పాట.

గోదావరి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి రాస్తున్నారు. మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, పయ్యావుల రామూర్తి, స్వరూపరాణి, దివ్యభాను, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట మా ఇద్దరి కథ. చిత్రం కోసం వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన ఈ పాట.

నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం న్యావనంది గ్రామం నుంచి రాస్తున్నారు శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమండ్లు హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ చారి శ్రీకాంత్ చారి పంచకర్ల శ్రీనివాసాచారి సన్నీచారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బొబ్బిలి పులి చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం వేస్తున్నవారు ఇల్లంగు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనూష, కీర్తి, బబిత, కృష్ణ చరిత, శతాక్షి అంబు, రాధాపాసి, భవ్వపాసి, రోహిత్, రోష్ణి, రోహితవల్లి, రాజా, అమృత, అక్షయ, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, వెంకటేశ్వరరావు, జగన్మాత, ఎండి షాకీర్, ఉమా, పార్వతీబాయి, చోటాపూర్వాసి, ఉమాశంకర్, ఇంకా వీరి మిత్రబృందం రాస్తున్నారు. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట నోము చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

నాలుగు స్తంభాలాట చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతం అందించగా, వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి, గుండేటి దుర్గారావు, మంజుల, ఆదినారాయణ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి ఈ పాట.

ఈ పూట నా ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. శ్రోతలు 100.1 క్షమించాలి, శ్రోతలు కిన్నెరలహరి ఉత్తరాయణ దూర కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ యుఎన్జిఓస్ కాలనీ నుండి రాస్తున్నారు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ మాకోసం వినిపించమని కోరుతున్న పాట మరో చరిత్ర. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఈ పాట.

చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం అడవి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

వేటి సింహం చిత్రం కోసం చక్రవర్తి సంగీతానికి వేటూరి సాహిత్యం అందించగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్సు రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం కొండవీటి సింహం చిత్రం నుంచి ఈ పాట.

సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఈ పాట.

చిత్రం కోసం హరిచరణ్ సుజాత పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీబ్పేట నుంచి నరసింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి మిత్రబృందం రాస్తున్నారు. వీరందరి కోసం చందమామ చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఉత్తరాలు రాయడానికి మీరు రాయవలసిన చిరునామా కిన్నెర లహరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి రామవరం 507118 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ చిరునామాకు మీకు కావలసిన పాటను ఉత్తరం ద్వారా తెలియచేయగలరు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగానం ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయని గాయకులు వి ప్రసన్న, భార్గవి పిళ్ళై, ప్రశాంతిని, సుధా రంగనాథన్, క్రిష్, బెన్నీ దయాల్, ఎస్పి చరణ్, హరీష్ రాఘవేంద్ర, నరేష్ అయ్యర్, దేవాన్. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి. సంగీతం హరీష్ జయరాజ్. వినండి ఆస్కార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్ర గాన శీర్షికన ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు వి ప్రసన్న, భార్గవి పిళ్ళై, ప్రశాంతిని, సుధా రఘునాథన్, క్రిష్, బెన్నీ దయాళ్, ఎస్పి చరణ్, హరీష్ రాఘవేంద్ర, నరేష్ అయ్యర్, దేవాన్. సాహిత్యం అందించారు వేటూరి సుందర రామూర్తి. సంగీతం హరీష్ జయరాజ్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత.
1: వాహనాలకు ఇంజన్ ఎంత ముఖ్యమో మనిషికి గుండె అంత ముఖ్యమండి. ఇంజన్ ఆగిపోయిందనుకోండి, వాహనం ఆగిపోతుంది. అదే గుండె ఆగిపోయిందనుకోండి, మనిషి ప్రాణమే ఆగిపోతుంది. వాహనాలకు ఇంజన్ ఆగిపోతే మెకానిక్ వచ్చి రిపేర్ చేశాక వాహనము నడుస్తుంది. కానీ మన గుండె అలా కాదండి. ఆగిపోయాక మనము ఏమీ చేయలేం. కొన్ని రకాల సూచనల ఆధారంగా ముందుగానే పరీక్షలు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సాఫీగా సాగుతుంది మన జీవితం. మన శరీరంలో ముఖ్యమైన భాగము గుండె కాబట్టి ఈ గుప్పెడంత గుండె ప్రేమకు నివాస స్థానంగా ఎన్నో పాటలు రాశారు సినీ గేయ కవులు. మరి గుండె చప్పుడు గురించి మాట్లాడుకుంటూ పాటలు విందాం.

నెమ్మదిగా ఉన్నంతసేపు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమ మనల్ని దడదడలాడించిందనుకోండి, ఆ చప్పుడే మనల్ని విషాద వలయాల్లోనికి నెట్టేస్తుంది. ఆ విషాద వలయాల్లో నుండి బయటపడ్డవారు కొందరుంటారు, కాని ఆ వలయాల్లో బలయ్యేవారు ఇంకొందరుంటారు. మనం మాట్లాడుకుంటున్నాము మధుమంజరిలో గుండె చప్పుడు గురించి. ఇప్పుడు ఒక పాట విందామా?

రక్తాన్ని స్వీకరించి ఊపిరితిత్తులకు పంపుతుంది గుండె. ఆక్సిజన్ ఉన్న శుద్ధి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపిణీ చేస్తుంది. సైమోట్రియల్ నోడ్ అనే ప్రత్యేక కణజాలము గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా ప్రేమించే వ్యక్తి గుండెల్లో నాకు మాత్రమే స్థానం కావాలని కోరుకుంటారు చాలా మంది. గుండెలో స్థానం ఉందో లేదో ఆ వ్యక్తికి, భగవంతునికి తప్ప ఎవరికీ తెలియదండి. ఏమాత్రం తేడా కనిపించినా వినిపించినా అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. గుండె చప్పుడు గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఓ పాట విందాం.

గుండె 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అనంటే మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వేయించిన పదార్థాలు అంటే ఫ్రై చేసిన కూరలు, అధిక ఉప్పు, స్వీట్స్, చెడు కొలెస్ట్రాల్ను పెంచే ఆహార పదార్థాలను ఎంత దూరం ఉంచితే మన ఆరోగ్యము అంత మంచిగా ఉంటుంది. బాదాం, వాల్నట్స్ వంటి గింజలు, ఆలివ్ ఆయిల్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారము, చేపలు తినడము మంచిది. గుండె ఆరోగ్యానికి మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో, గుండెలోని ప్రేమను కాపాడుకోవాలంటే కూడా మన ప్రేమికులకు ఏమంటే ఇష్టమో అలానే ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వారి ఇష్టాన్ని కాదంటే వారిని కూడా ఇష్టపడట్లేదు అనుకుని మనస్పర్ధలు మొదలవుతాయి. అప్పుడు జీవితమే విచ్ఛిన్నమవుతుంది. మధుమంజరిలో

గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం కూడా తప్పనిసరి. ప్రతిరోజు 30 నుండి 45 నిమిషాల పాటు చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగా ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే మహిళలేమంటారంటే, మేము ఇంట్లో ఇంత పని చేస్తాం కదా, మాక్కూడా వ్యాయామము అవసరమా అంటారు. తప్పకుండా అవసరమే అంటున్నారు నిపుణులు. వీటితో పాటుగా ఇంట్లో కూడా ఆడా మొగాని తేడా లేకుండా ఇంటి పనులు చేసుకుంటూ పోతే మన ఒంట్లోనూ ఇంట్లోనూ ఆరోగ్యం ఉంటుంది. గుండె చప్పుడు గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక పాట విందామా?

ఆరోగ్యానికి మరో ముఖ్యమైనది ఏంటంటే మన అలవాట్లు. ధూమపానము, మద్యపానము, ఇంకా కొన్ని చెడు అలవాట్లు, ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత దగ్గరగా ఉంటాం. శరీర బరువు ఎత్తుకు తగ్గట్టుగా ఉండాలి. ఒకవేళ ఏమాత్రం పెరిగినా ఆహార నియమాలు పాటిస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు కూడా 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. మనం ప్రశాంతంగా ఉంటేనే ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచగలుగుతాం. మనం టెన్షన్ పడి ఇతరులను టెన్షన్ పెడితే ఏమొస్తుందండి? ఇప్పుడు ఒక పాట విందామా?

గుండె వ్యాధి బారిన పడేటప్పుడు కొన్ని సంకేతాలను అందిస్తుంది. నడిచేటప్పుడు ఆయాసం రావటము, అలసట త్వరగా రావటము, గుండె బిగుతుగా అనిపించటం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. మరీ విషమించినప్పుడు ఎలాంటి శ్రమ లేకుండానే చల్లటి చెమటలు రావటము, ఎడమ భుజము లాగటము, ఛాతిలో ఎడమ భాగంలో సూదితో కుచ్చినట్టు ఉంటుంది. ఒక్కోసారైతే సూచనలు కూడా కనిపించకపోవచ్చు కూడా. కాబట్టి గుండె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మన గుండెలో పెట్టుకున్న వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు మన గుండెలో నుండి వెళ్లిపోతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని గమనించి వారి దారిన వాళ్లను పంపామనుకోండి, మనము సేఫ్, వాళ్ళు సేఫ్. మరిప్పుడు ఒక పాట విందామా?

గుండె పదిలంగా ఉండాలంటే చుట్టూ వాతావరణం కూడా మంచిగా ఉండాలి. అంటే బీపీ, షుగర్ లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు మన నిర్లక్ష్యమే మనకు ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ ప్రపంచంలో ప్రాణం కన్నా ఖరీదు ఏదీ లేదండి. కాబట్టి బీపీ, షుగర్ మొదలైన వ్యాధులు ఎప్పటికప్పుడు చెక్ చేపించుకోవడము, అదుపులో ఉండే విధంగా చూసుకోవడము మంచిది. వ్యాధుల పట్ల మాత్రమే కాదండి, మన నిత్య జీవితంలో కూడా మన అన్న వారితో రిలేషన్షిప్ అనేది చక్కగా మెయింటైన్ చేయాలి. ముందు ఇంటివారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతనిచ్చిన తరువాత బయటి వారికి ప్రాముఖ్యతనివ్వాలి. మన అన్న వారి గుండెల్లో మనముండటం కన్నా ఇంకేం కావాలి? బయట వారి స్థానము వేరు, ఇంటివారి స్థానం వేరండి. మనకంటూ ఒకరు వారి గుండెల్లో గూడు కట్టుకున్న ఒకరు ఉండటము మన అదృష్టమండి. మరి మీ గుండెలో ఎవరున్నారు? ఎవరి గుండెలో మీరున్నారు?

మీరింతవరకు ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత, ఈనాటి మధుమంజరి. ఇంతటితో

చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా అప్పుల అప్పారావు చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతానికి వేటూరి సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట

ఆ పాట గరానా బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సింధు ఆలపించిన వెన్నెల కంటి సాహిత్య గీతం సంగీతం అందించారు కీరవాణి. కార్యక్రమంలో తర్వాత పాట స్నేహితుడ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక
1: కార్యక్రమంలో తర్వాత పాట ఆనందం చిత్రం కోసం చిత్ర స్వరపరిచిన సర్వమల సాహిత్య గీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట గోదావరి చిత్రం కోసం ఉన్ని కృష్ణ చిత్ర ఆలపించిన గీతం ఉందో

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట చందమామ చిత్రం కోసం ఆశా బోన్స్ లో ఆలపించిన కెఎం రాధాకృష్ణన్ పాడిన అనంత శ్రీరామ్ సాహిత్య గీతం ఉందా.
1: ధీం ధనక ధీం ధనక ధీం ధనక ధీం

కార్యక్రమంలో తర్వాత గీతం దర్శన చిత్రం కోసం టిప్పు శాలిని సింగ్ పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు ముందుగా ప్రకటన వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అతడి మంచి ఎందరికో మేలు చేసింది, అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికి వేశారు. అతడి దీనగాథను జానపదులు గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనుమానపు మగడు ఆ ఇల్లాలని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగు చీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గురించి ఇలా అంటుంది.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట మగడు ఒట్టి వెర్రుబాగులవాడు తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమానిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

0: జరుగుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహూకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్దీకరించుకుని ముందుకు పోయి, మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు ఒక రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జీ పెంచలేదు, లేదు ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమం చేయగలుగుతాం.
0: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ టీరా సేద్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి

నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాట పట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా బీసీ

0: 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18ని ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్ 6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
1: మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్సింగ్ సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకుని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్ ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫామ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్ లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.
0: వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈ రోజు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదల ప్రాజెక్ట్, రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకట నారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జైనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి 2 సార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ్వర రైల్వే స్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు. గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్ 30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్రరావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు, జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్

తేజావతి లక్ష్మణ్ రావు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 10:00 హరికథ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు.

రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఇ స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పెరటి తోటల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాలలో చిన్న వయసులోనే దాడి చేస్తున్న పక్షవాతం కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమంలో డబ్బు డబ్బు డబ్బు శ్రీమతి బి ఉషారాణి గారి కథానిక వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినేట్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 కార్మికుల కార్యక్రమంలో విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర ప్రసంగం వింటారు. అనంతరం భవిష్యత్తుకు భద్రత ఎస్ఐపి ప్రసంగం వింటారు. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 చిత్రగీతాలు. 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహార్ సమాచార హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయం వింటారు. అనంతరం శక్తి వనరులు పొదుపుగా వాడకం ప్రసంగం. ఇక చివరగా జానపద గేయాలు. 7:40 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: యువతకు బాట ఆకాశవాణి మాట.
1: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువాణి కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, డిజిటల్ రుణాలు, ఇన్సూర్టెక్, వెల్త్ టెక్ సేవల విస్తరణతో ఫిన్టెక్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బ్యాంకింగ్, ఫినాన్స్, బీమా సేవలను మరింత సులభంగా, వేగంగా ప్రజలకు చేరవేస్తోంది. దీంతో పాటే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీటెక్, ఎంబీఏతో పాటు డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిన్టెక్ రంగంలో కెరీర్ అవకాశాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలను తెలుసుకుందాం ఈనాటి యువాణి కార్యక్రమంలో. డిజిటల్ యుగం, ఏ రంగంలో చూసినా టెక్నాలజీ ఆధారిత సేవలు, ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తులు తమకు సంబంధించిన వ్యవహారాలన్నీ కాలు కదపకుండానే చక్కబెట్టుకునే అవకాశం లభిస్తోంది. ఎంతో కీలకమైన ఆర్థిక వ్యవహారాల విభాగంలోనూ స్మార్ట్ ఫోన్లోనే రుణాలు తీసుకోవడం మొదలు ఇన్సూరెన్స్ పేమెంట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు, ఇలా అన్ని రకాల సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి కారణం ఫిన్టెక్ సంస్థలు, అవి టెక్నాలజీ ఆధారంగా అందిస్తున్న సేవలు. ఫిన్టెక్ అంటే ఫైనాన్స్ ప్లస్ టెక్నాలజీ కలయిక. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, రుణాలు, పెట్టుబడులు, బీమా వంటి ఆర్థిక సేవలను మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ ద్వారా వేగంగా సులభంగా అందించే వ్యవస్థను ఫిన్టెక్ అంటాం. గత 5-6 ఏళ్లుగా దేశంలో ఫిన్టెక్ సంస్థల ఏర్పాటు ఊపందుకుంది. ఈ ఏడాది ఫిన్టెక్ మార్కెట్ విలువ సుమారు $90 బిలియన్లకు చేరుకోనుందని అంచనా. ఇది 2030 నాటికి $2.1 ట్రిలియన్లకు చేరుకోనుంది. ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్, పర్సనల్ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్ లెండింగ్ విభాగాల్లో ఫిన్టెక్ సంస్థల సేవలు విస్తరిస్తున్నాయి. ఫిన్టెక్ సంస్థలు ప్రధానంగా 6 విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. డిజిటల్ లెండింగ్, పేమెంట్ సర్వీసెస్, సేవింగ్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, రెమిటెన్స్, పాయింట్ ఆఫ్ సేల్, ఇన్సూరెన్స్ వంటి 6 కీలకమైన రంగాల్లో ఫిన్టెక్ సంస్థలు సేవలందిస్తున్నాయి. 2030 నాటికి దేశంలోని యువతకు ఫిన్టెక్ రంగంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ రంగంలో కస్టమర్ ఎక్విజిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, హార్డ్వేర్ నెట్వర్కింగ్, యుఐ యుఎక్స్ డిజైనర్, ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఇంజనీర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సోషల్ మీడియా మేనేజర్స్ వంటి కొలువులు లభిస్తున్నాయి. నాస్కామ్, మ్యాన్ పవర్ గ్రూప్, డెలైట్ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం ఫిన్టెక్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు సాఫ్ట్వేర్లో 51%, సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ లో 16%, కోర్ ఫైనాన్స్ లో 11%, ప్లానింగ్ అండ్ కన్సల్టింగ్ లో 4%, టాప్ మేనేజ్మెంట్ లో 4% ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫిన్టెక్ స్టార్టప్స్ భారీ సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో 10,000కు పైగా ఫిన్టెక్, బీఎఫ్ఎస్ఐ టెక్ స్టార్టప్ సంస్థలున్నాయి. ఫిన్టెక్ సంస్థల్లో సగటున 150 నుంచి 200 మంది వరకు ఉద్యోగులు ఉంటున్నారు. ఇక చిన్న సూక్ష్మ తరహా స్థాయి సంస్థలుగా పేర్కొనే ఫిన్టెక్ సంస్థల్లో ప్రతి సంస్థలో ఖచ్చితంగా 10 ఉద్యోగాలు లభిస్తాయి. ఫిన్టెక్ రంగంలో పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి ఫిన్టెక్ సంస్థలోని కోర్ విభాగంలో ఒక జాబ్ కు కొనసాగింపుగా 5 అనుబంధ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే ప్రొడక్ట్ డిజైన్ స్థాయిలో ఒక ఉద్యోగి ఉంటే తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు 5 నిపుణులు అవసరం అవుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రానున్న 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పుట్టుకురానున్నాయని అంచనా. ఫిన్టెక్ సంస్థల్లో కొలువులు ఖాయం చేసుకోవాలంటే నిర్దిష్ట నైపుణ్యాలు అవసరం. అవి ఏఐ, ఐఓఎస్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. వీటిని పెంపొందించుకోవడంతో పాటు సంబంధిత అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తి చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. టెక్నికల్ డిగ్రీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సుల ద్వారా ఫిన్టెక్ రంగంలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, రోబోటిక్స్ వంటి వాటిపై అకాడెమిక్ స్థాయిలోనే అవగాహన పెంచుకోవాలి. ట్రెడిషనల్ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు సైతం ఫిన్టెక్ రంగంలో అవకాశాలు అందుకోవచ్చు. అయితే వీరికి ప్రధానంగా కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే ఫిన్టెక్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో ఏఐ ఇంజనీర్స్,

డిజైనర్స్ కు 50,000 వరకు సగటు వేతనం అందుతోంది. ఇక యాప్ డెవలపర్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం విభాగాల్లో 30,000 వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో పనిచేసే వారికి 20,000 మేరకు వేతనం అందుతోంది. ఫిన్టెక్ రంగం రానున్న రోజుల్లో మరింత వేగంగా విస్తరించి మరిన్ని ఉద్యోగాలు అందిస్తుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ సర్వీసెస్ కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. గత ఏడాది ఫిన్టెక్ సంస్థలు 20% వృద్ధి నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. వచ్చే 5 ఏళ్లలో ఇది 3x అవుతుందని అంచనా. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ లెండింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్సూర్ టెక్ పేరుతో ఫిన్టెక్ సంస్థలు తమ సేవలను ఈ ఏడాది చివరకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు డెలాయిట్ సర్వేలో తేలింది. ప్రస్తుతం ఫిన్టెక్ సంస్థల్లో నియామకాలు కొనసాగుతున్నాయి, కానీ వీటి గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండట్లేదు. ఇలాంటి వారికి సరైన వేదిక జాబ్ పోర్టల్స్ లో తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లోనే ఫిన్టెక్ సంస్థలను పేర్కొనడం ద్వారా ఆయా కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా, ఫిన్టెక్ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి, భవిష్యత్తులో స్థిరపడండి. ఆల్ ద బెస్ట్.

0: యువతకు బాట ఆకాశవాణి మాట యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి.

0: కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు ఒక చిత్రగీతం. రోబో చిత్రం నుండి AR రెహమాన్ బృందం ఆలపించిన గీతం విందాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరొక క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈ ప్రసారంలో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలం ఆముదం యొక్క

సాగు విధానం గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంట ఆముదం. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 28,000 హెక్టార్లలో పండిస్తున్నాం. వాటి నుండి 26,000 టన్నుల ఉత్పత్తి మనకు లభిస్తుంది. హెక్టార్కి 937 కిలోల దిగుబడి మాత్రమే మనకు ఇప్పుడు వస్తుంది. అయితే మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆముదము విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. ఈ పంటను మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, అలాగే రంగారెడ్డి జిల్లాల్లో ఆరుతడి పంటగా పండించడానికి చాలా అవకాశం ఉంది. ఆముదపు పంటకు అడవి పందుల బెడవగాని, విత్తన నిల్వలో సమస్యలు గాని ఉండవు. అలాగే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు గాని లేదా నీరు నిల్వ ఉండేటువంటి నేలలు మాత్రం దీనికి పనికిరావు. నేలను వేసవిలో 1-2 సార్లు దున్ని గుంటకతో చదును చేసుకోవాలి. మనం వేసవి కాలం నుండే భూముల్ని తయారు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ముందు పంట కాలంలో తెగుళ్ల సమస్య అలాగే పురుగుల సమస్య తగ్గుతుంది. అందుకే వేసవి దుక్కులు తప్పనిసరిగా చేయాలి అని చెప్తుంటారు శాస్త్రవేత్తలు. వడలు తెగుళ్లు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా మనం కార్బాండిజం ట్రైకోడర్మా విరేడి తోటి విత్తన శుద్ధి చేయాలి. ఈ కార్బాండిజం 3 గ్రాములు అలాగే 10 గ్రాముల ట్రైకోడర్మా విరేడి తీసుకుని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆముదపు పంటలో వడలు తెగుల్ని మనం రాకుండా చేసుకోగలుగుతాం. ఇక జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది ఈ వానాకాలపు ఆముదం. ఇక దీనిలో సూటి రకాలు ఉన్నాయి, అంటే మన దేశవాళీ రకాలు హరిత, ప్రగతి ఈ రకాలు. ఈ హరిత అనేది 130 నుండి 150 రోజుల పంటకాలం కలిగి ఈ రకం ఎండు తెగుళ్లు బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి కూడా ఇస్తుంది. ప్రగతి రకం అయితే 120 నుండి 140 రోజుల పంటకాలం కలిగి స్వల్పకాలిక రకం, అంటే తక్కువ కాలంలోనే పంటకు వచ్చేటువంటి రకం. గింజ పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇక ఆముదంలో హైబ్రిడ్ రకాల విషయానికి వస్తే PCH 311 రకం, ఇది 120 నుండి 140 రోజుల పంటకాలం కలిగి ఎండు తెగుని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మరొకటి DCH 177 అనే హైబ్రిడ్ రకం 130 నుండి 160 రోజుల పంటకాలం కలిగి బెట్టను ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. మరొక హైబ్రిడ్ రకం DCH 519, ఇది 130 నుండి 150 రోజుల పంటకాలం కలిగిన రకం. ఇది ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. అయితే ఆముదంలో ప్రత్యేకంగా సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, పోగుంతలు ఒత్తు మొక్కలు పీకి వేయడం అనేది ఒక పని. మనం ఆముదపు పంటను విత్తిన 1 వారం 10 రోజుల్లో మొలక రావడం జరుగుతుంది. అలా విత్తుకున్న 15 నుండి 20 రోజులకి కుదురుకి ఒకే ఒక మొక్క ఉండే విధంగా ఒత్తుగా ఉన్న మొక్కల్ని పీకివేయాలి. అలాగే విత్తనం మొలవని చోట ఇలా పీకినటువంటి పోగుంతల్ని మనం పెట్టుకోవాలి. ఇది రైతులు తప్పనిసరిగా చేయాలి. ఇక ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువులను దిక్కులోనే వేసి కలయదున్ని సూటి రకాల్ని సాగు చేసేటప్పుడైతే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువుల్ని వేసుకోవాలి. ఇక సగభాగం నత్రజని, మొత్తం భాస్వరాన్ని అలాగే పొటాష్ ని దిక్కులోనే వేయాలి. ఇక రైతు సోదరులు ఆముదపు పంటకు మొదట సగభాగం నత్రజనిని అలాగే పూర్తి భాస్వరాన్ని పూర్తి పొటాష్ ని దుక్కులోనే వేయాలి. ఏది సూటి రకాలు. సంకర రకాలు సాగు చేసినట్లయితే అదనంగా 8 కిలోల నత్రజని విత్తుకున్న 60 నుండి 65 రోజులకు వేసుకోవాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టుకోవాలి. విత్తిన వెంటనే గాని లేదా ఆ మరుసటి రోజున కానీ సిఫారసు చేసినటువంటి పెండి మిథిలిన్ అనేటువంటి కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇక విత్తుకున్న 40 నుండి 60 రోజుల వరకు ఈ ఆముదపు పంటలో కలుపు లేకుండా గుంటక లేదా గొర్రు తవ్వి అంతర్కృషి చేసి కలుపు నివారించుకోవాలి. వానాకాలంలో ముఖ్యంగా ఈ పూత పూసేటువంటి దశలో, అంటే పుష్పించే దశలో నీటి ఎద్దడి ఎదురైనప్పుడు, అంటే అప్పుడు వర్షం లేక ఒకవేళ వర్షానికి మధ్య ఆలం ఎక్కువగా ఉన్నట్లయితే, నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తడులు ఇవ్వడం మంచిది. అప్పుడు దిగుబడులు కనీసం 20% పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఆముదము కంది పంటల్ని అంతర్ పంటలుగా పండించినట్లయితే రైతులకు అదనపు నికరాదాయం లభిస్తుంది. అదేవిధంగా అంతర పంటగా వేసుకునే పంటలైన కంది,
వరి, పెసర, వేరుశనగ పంటల్లో అధిక దిగుబడి, అలాగే సహ పంటకు అనువైనటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఆముదము, కంది ఈ పంటలను అంతర పంటలుగా 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అంటే ఒక వరుస ఆముదం వేసుకుంటే

0: దానికి తోడు ఒక వరుస కంది వేసుకుంటూ ఈ విధంగా మనం పంటని విత్తుకోవాలి. ఒక కిలో ఆముదము విత్తుకోవడానికి, ఈ అంతర పంటగా విత్తుకోవడానికి ఒక కిలో ఆముదము, 1.5 కిలోల కంది ఎకరానికి సరిపోతాయి. ఈ అంతర పంటలో ఆముదము పంటకైతే వరుసల మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లుగా దూరం పెట్టుకోవాలి. ఆముదము వరుసల మధ్యలో కంది పంటను వేసుకోవాలి. ఈ విధంగా ఒక వరుస ఆముదము, మరొక వరుస కంది పంటని మార్చి మార్చి విత్తుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే పంటల మధ్య పోషకాల లోపం గాని, తేమ కోసం గాని పోటీ ఉండదు. ఆముదము కంది ఈ అంతర పంటను 1:1 అంటే ఒక వరుస ఆముదము ఒక వరుస కంది వేసుకున్నప్పుడు యాజమాన్యంలో ముఖ్యంగా ఎరువుల పోషకం ముఖ్యమైంది. ఆముదానికి 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. అదేవిధంగా అంతర పంట వేసుకున్న కందికి ఎకరానికి 9 కిలోల యూరియా, 63 కిలోల భాస్వరం వేసుకున్నట్లయితే సమగ్ర పోషణ అంది, మంచి దిగుబడి వస్తుంది. ఇక ఈ ఆముదము కంది అంతర పంట మాత్రమే కాకుండా ఆముదముతో పాటు పెసరని, ఆముదముతో పాటు వేరుశనగ పంటను కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ పెసర గాని వేరుశనగ గాని అంతర పంటగా వేసుకున్నప్పుడు 1:2 లేదా 1:3 వేసుకోవాలి. అంటే ఆముదము రెండు వరుసల మధ్య 2 వరుసలు లేదా 3 వరుసల పెసర గాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఆముదము పంట ఒక వరుస వేసుకుంటే 2 వరుసలు లేదా 3 వరుసలు పెసర గాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఏది వేసుకున్నా 2 వేసుకోవచ్చు లేదా 3 వరుసలు వేసుకోవచ్చు. ఆముదము ఆముదము 2 వరుసల మధ్య స్థలంలో ఈ పెసర మినుము అంతర పంటగా వేసుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవడానికి ఆముదము వరుసల మధ్య 120 సెంటీమీటర్లు దూరం ఉండగా అంతర పంటల మధ్య మనం వరుసల మధ్య కూడా దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా వేసుకోవచ్చు. ఏది ఆముదము ఆముదపు వరుసలకు మధ్య మనం పెసరని వేరుశనగని వేసుకున్నప్పుడు ఆ పెసర వరుసల మధ్య గాని ఆ వేరుశనగ వరుసల మధ్య గాని 30 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా వేసుకోవాలి. ఆముదపు వరుసల మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లుంటే పెసర గాని లేదా వేరుశనగ పంటల మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లుగా పెట్టుకోవాలి. ఈ విధంగా అంతర పంటల నిష్పత్తి ద్వారా భూమిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక సహ పంటల నిష్పత్తి అంటే 1:3 ద్వారా మనం వేసుకున్నప్పుడు కలుపు గాని పంటకయ్యే ఖర్చు గాని తగ్గి నీటి వనరులు అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ అంతర పంటలు తక్కువ పంటకాలం ఉండడం వల్ల ప్రధాన పంట కంటే ముందుగానే కోతకు వచ్చి రైతుకి దిగుబడులు వస్తాయి. దీంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది, అంతర పంటకయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ అంతర పంటల వలన ప్రధాన పంట ఏ కారణం వల్ల అయినా కూడా ఈ అంతర పంటల వల్ల ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రధాన పంట మనకి ఏదైనా నాశనమైతే అంతర పంట నుండి ఆదాయం వస్తుంది. అంటే పూర్తిగా మనం ఏ విధంగా నష్టపోకుండా కొంత ఆదాయాన్ని అంతర పంటల నుండి పొందొచ్చు. ఈ విధంగా ఆముదములో కంది గాని పెసర గాని వేరుశనగ గాని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా వానాకాలం ఆముదం యొక్క సాగు విధానంలో రకాలు, మరి విత్తన మోతాదు, అలాగే పోగుంతలు ఒత్తు మొక్కలు పీకివేయడం అనేది ప్రధానమైన పద్ధతి. ఎందుకంటే మొలకలు ఎక్కువగా ఉన్న పాదిలో నుండి మరి మంచి మొక్కను కుదురుకు ఒకటి ఉంచి మిగిలిన ఒత్తు మొక్కలను పీకివేయాలి. పీకిన మొక్కల్లో ఎక్కడైతే విత్తనం మొలవని చోటు ఉంటుందో అక్కడ పోగుంతలు పెట్టుకోవాలి.
1: విన్నారు కదా, వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాలు, సాగు పద్ధతులకు సంబంధించిన సమాచారం ఇది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ
1: రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ సంబంధించిన వివరాలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక

0: ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమాపేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం, కార్యాచరణ సంసిద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కు ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కి జిమ్మేదారీ ఔర్ ఉస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ యే తయ్ కి అత్తుర్ మసూర్ ఉడన్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కి తయారీ కా వో ఖరీద్ కే లియే చాహే రబీ కే లియే ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవా ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్టాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబి వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐబి గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమాపేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది.

0: భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాకుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజా సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్టీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మరియు కోఆర్డినేటర్ డాక్టర్ తేజావత్ లక్ష్మణ్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
0: ప్రతి పంట మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు, అనుకూలమైన నేలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విత్తనాలను విత్తుకునేటప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎప్పుడు విత్తుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి?
1: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో పండిస్తున్నటువంటి వాణిజ్య పంటలలో పత్తి పంట అనేది ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీన్నే తెల్ల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 18.5 లక్షల హెక్టార్ల లోపట, అంటే 46.5 లక్షల ఎకరాల లోపట ఈ పత్తి పంటను అనేది సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే నల్గొండలోనే 6 లక్షల ఎకరాల లోపట సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా, దాని తర్వాత సంగారెడ్డి, నాగర్ కర్నూలు మరియు వరంగల్ జిల్లా లోపల అధిక శాతంగా ఈ 100,000 ఎకరాల లోపల ఈ పత్తి పంటను అనేదాన్ని సాగు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్తి పంటలను ఎప్పుడు విత్తుకోవచ్చు అన్నట్లయితే మే నుంచి జూన్ 1st వారం వరకు ఎవరైతే నీటి తడుల కింద పత్తిని సాగు చేస్తూ ఉంటారో వాళ్ళు మే ఆఖరి నుంచి జూన్ 1st వారం లోపల విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వర్షాధారంగా పండించేటటువంటి రైతులు జూలై 20 ముందుకు, అంటే మే నుంచి జూలై 20 లోపుగా విత్తుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. జూలై 20 తర్వాత విత్తుకున్నట్లయితే పంట సరిగ్గా పెరగకపోవడము, చీడపీడల బాధ ఎక్కువగా రావడము, దిగుబడులు తగ్గేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. సో పత్తి పంట విత్తుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అది నీటి పారుదల కింద కానీ వర్షాధారం కింద కానీ చెప్పుకున్నట్లయితే జూన్ నుంచి జూలై మాసంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ రకమైనటువంటి నీళ్లలో పత్తిని విత్తుకోవచ్చు అంటే ఫస్ట్ లో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటను నల్లరేగడి నీళ్లలో మాత్రమే పండించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్లరేగడి నీళ్లలో, ఎర్ర నీళ్లలో, చిలకా నీళ్లలో, మధ్యస్థమైనటువంటి అన్ని రకాలైనటువంటి నీళ్లలో పట పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. పత్తి పంటను వర్షాధారం కింద సాగు చేస్తున్నటువంటి రైతన్నలు నల్లరేగడి రైతన్నల కంటే కూడా ఎక్కువ యాజమాన్య పద్ధతులు, అంటే దృష్టిని సారించినట్లయితే అధిక దిగుబడులను పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏ విధంగా విత్తుకోవచ్చు అన్నట్లయితే నల్లరేగడి నీళ్లలో మనం చూసుకున్నట్లయితే వరసకు మధ్య దూరము 120 సెంటీమీటర్లుగా, వరసలోపట మొక్కకు మధ్య దూరం మనం చూసుకున్నట్లయితే 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే మధ్యస్థ నీళ్లలో చూసినట్లయితే 90 సెంటీమీటర్లు, అంటే వరసకు మధ్య 90 సెంటీమీటర్లు, వరసలోపట చూసుకున్నట్లయితే మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే తేలికపాటి నీళ్లలోనైతే వరసకు మధ్య దూరం 90 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులను మరియు ఎక్కువ మొక్కలను, ఎకరాకు ఎన్ని మొక్కలైతే ఉండాలో అన్ని మొక్కలు ఉండేటందుకు ఆస్కారం అనేది ఉంటుంది. మామూలుగా రైతన్నల దృష్టిలో చెప్పినట్లయితే 2.5 నుంచి వరుసకు మధ్య దూరం 2.5 నుంచి 3 అడుగులు ఉండే విధంగా, అదే మొక్కకు వరుసలోపట మొక్కకు మధ్య దూరం 1 అడుగు దూరం ఉండే విధంగా చూసుకున్నట్లయితే 1 ఎకరాకు ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు వచ్చేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విత్తుకున్న తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే నేలలోపట తేమ ఉంటే పర్లేదు, లేదంటే నీటి తడులను ఇవ్వాలి. విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపల కూడా ప్రీ ఎమర్జెన్స్ కలుపు నివారణ కోసము మనము పెండమిథలిన్ లీటర్ గాని లీటర్ పావు గాని ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. మొక్క పెరుగుతున్న కొద్దీ అంతరకృషి చేయడం ద్వారా వరుసల మధ్యలో కూడా మనం కలుపు నివారించుకోవచ్చు. ఎప్పుడైతే అంతరకృషి చేయలేనటువంటి పరిస్థితుల్లోపట గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము పైపాటుగా పోస్ట్ ఎమర్జెన్సీగా క్విజలోఫాప్ ఇథైల్ 200 ml 200 లీటర్లకి 400 ml క్విజలోఫాప్ ను కలిపి పిచికారీ చేసినట్లయితే గడ్డి జాతి మొక్కలను మనము నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ వెడల్పాటి ఆకులున్నట్లయితే దానికోసం ఏం చేయాలి, పైరిథయోబాక్ సోడియం ఎంత 200 లీటర్ల నీటికి 250 ml కలిపి ఎకరాకు పిచికారీ చేసినట్లయితే మనం ఈ గడ్డి జాతి మొక్కలను కూడా నివారించుకోవడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఎప్పుడు చేయాలి, ఒకటి నుంచి రెండు ఆకుల దశల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేసినట్లయితే కలుపు నివారణ చేయ

0: చేయడానికి ఆస్కారంగా ఎక్కువగా ఉంటుంది. సో అంతరకృషి చేయడం ద్వారా, గుంటు కొట్టుకోవడం ద్వారా కూడా కలుపును నివారించవచ్చు, తద్వారా తేమను సంరక్షించుకోవడానికి కూడా ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఏ రకాల నేలల లోపల ఏ విధంగా విత్తుకోవచ్చు అనే దాన్ని మనం చూడొచ్చు.
1: ప్రస్తుతం అధిక సాంద్రత పత్తి సాగు అని చాలా ప్రాచుర్యంలో ఉంది. అసలు అధిక సాంద్రత పత్తి గురించి వివరంగా తెలియచేయండి.
0: సో మనము కొన్ని 2 దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే, ఫస్ట్ లో ఏముండేదంటే, 2-3 దశాబ్దాల క్రితం చూసుకున్నట్లయితే, రైతన్నలు చాలా వరకు పత్తి పండించినటువంటి రైతన్నలు చనిపోవడం అనేది జరిగేది. ఎందుకు అంటే సాగు వ్యయం ఎక్కువగా అవుతుండడం, దాని తర్వాత ఏమైంది, బీటీ పత్తి విత్తనాలు రావడము, తద్వారా చాలా వరకు కాయతొలుచు పురుగుల యొక్క నివారణ తగ్గించుకోవడం అనేది జరిగింది. బట్ దిగుబడిని మనం గమనించినట్లయితే, 1 దశాబ్దంగా 10 ఇయర్స్ నుంచి మనము దిగుబడులను గమనించినట్లయితే, సాగు వ్యయం అంటే మనము సాగు చేసేటందుకు అయ్యేటటువంటి ఖర్చు పెరుగుతూ పోతుంది, కానీ దిగుబడులు మాత్రం నిలకడగా ఉండడం లేదంటే తగ్గిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ తగ్గిపోవడం అనేది నల్లరేగడి నేలల్లో కాకుండా మధ్యస్థ నేలల్లో, ఎర్ర నేలల్లో సాగు చేసేటటువంటి, వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతుల యొక్క పత్తి దిగుబడులు అనేవి చాలా పడిపోవడం అనేది జరిగింది. సాగు వ్యయం పెరుగుతూ పోతుంది ప్రతి సంవత్సరం, బట్ దిగుబడి అనేది తగ్గుతూ పోవడం అనేది జరిగింది. సో దీన్ని తగ్గించడం కోసం, రైతులకు దిగుబడి పెంచడం కోసం అధిక సాంద్రత పత్తి సాగు విధానము, HDPS హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్, అంటే రైతులు ఇదేదో కొత్త విత్తనాలు కొత్తది అనుకోకుండా, దీంట్లో ఏమీ లేదు, సాగు విధానంలో 2 రకాలైనటువంటి మార్పులు చేయడం ద్వారా మీరు అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, వ్యయం అనేది తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది, మంచి లాభాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది. అసలు ఈ అధిక సాంద్రత పత్తి అనేటటువంటి ఎక్కడ నుంచి రావడం అనేది జరిగింది, విదేశాలతో పోల్చుకున్నట్లయితే అక్కడున్నటువంటి కమతాలు చాలా ఎకరాలుగా, అంటే మన దగ్గర చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మధ్యస్థంగా చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే 1 ఎకరం భూమి, 1.5 ఎకరాల భూమి, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే విదేశాలలో చూసుకున్నట్లయితే, వేరే దేశాలలో 100 ఎకరాలు, మరియు అక్కడ యాంత్రీకరణం అనేది బాగా ఉండడము, ఆ యాంత్రీకరణ అనుకూలత ఏంటి, ఏ విధంగా చేయడం ద్వారా యాంత్రీకరణకు మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, మరియు సాగు వ్యయం తగ్గించవచ్చు అనేది మన శాస్త్రవేత్తలు గమనించి ఈ రకమైనటువంటి పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో ఏమి లేదు, వాడేటటువంటి విత్తన మోతాదులో మార్పు, విత్తుకునే విధానంలో మార్పు తప్ప రైతన్నలు అనుకుంటున్నట్లుగా ఇదేమి కొత్త సిస్టమ్ ఏం కాదు, వేరే రకమైనటువంటి పద్ధతి కూడా కాదు. మనం నార్మల్ గా రైతు 1 నుంచి 2.5 ప్యాకెట్లు ఎకరానికి, 1 నుంచి 1.5 ప్యాకెట్లు ఎకరానికి నార్మల్ పద్ధతిలో విత్తడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి విత్తన మోతాదు 1 పెరుగుతుంది, 2 నుంచి 5 ప్యాకెట్ల వరకు వాడడం అనేది జరుగుతుంటుంది. సో నార్మల్ గా ఏం చేస్తుంటారు రైతులు, వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు లేదంటే 120 సెంటీమీటర్లు లేదంటే వరుసలోని మొక్కకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, అంటే ఎటు చూసినా అచ్చు కొట్టుకునే విధంగా ఉండే విధంగా కలుపు నివారణ కోసము అంతకుముందు సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ పద్ధతి లోపల ఏంటి అంటే, వరుసకు మధ్యలో దూరం వచ్చేసి 90 సెంటీమీటర్లు, వరుస లోపట ఉన్నటువంటి మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండే విధంగా, లేదంటే వరుసకు మధ్య దూరం 80 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరము 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చేసుకున్నట్లయితే, మనకు ఎకరాకు ఎక్కువ మోతాదు లోపట మొక్కలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది 1, విత్తన మోతాదు. ఈ అధిక సాంద్రతలో పత్తి విధానానికి ఓన్లీ విత్తన మోతాదు 1 అంశం. 2 ఏంటి అంటే, మనం ఏం చేస్తుంటాము, రైతుల్లో ఉండేటటువంటి అపోహ ఏంటి, ఎంత ఎక్కువగా పెరిగినట్లయితే పత్తి పంట లోపల అంత నాకు కాయలు వస్తాయి, అంత దిగుబడి వస్తుంది అనేసి అనుకోవడం అనేది జరుగుతుంటుంది. రైతుల పొలాల్లో చూసినట్లయితే 2 మీటర్లు 3 మీటర్ల వరకు హైట్ వస్తే నాకు బాగా దిగుబడి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ అక్కడ చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య చాలా తక్కువ, దీంట్లో చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య 3 ఇంతలు. నార్మల్ గా సాగు చేసేటటువంటి విధానంతో పోల్చినట్లయితే ఇక్కడ ఎకరాకు ఉండేటటువంటి మొక్కల సంఖ్య 3 ఇంతలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో చెట్టుకు 40 నుంచి 50 కాయలు వచ్చినా కూడా ఇక్కడ ఒక్క

ఒక్కో చెట్టుకు 15 నుంచి 20 కాయలు వచ్చినా కూడా ఇంకా రెట్టింపు దిగుబడిని పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏమవుతూ ఉంటదంటే, పత్తి పంట శాఖయోత్పత్తి జరుగుతూ ఉంటే, అంటే శాఖయోత్పత్తి అంటే పెరుగుదల, ఎంత ఎక్కువగా పెరుగుదల జరుగుతూ ఉంటే పోషకాలు అనేవి ఈ మొక్క ఏం చేస్తుంటది, భూమి లోపల నుంచి పోషకాలను గ్రహిస్తుంటది. సో ఈ శాఖయోత్పత్తి కోసము పోషకాలన్నీ కూడా పైకి సరఫరా అవుతూ ఉంటాయి. కాస్తున్నటువంటి పూత పిందెకు, అంటే మొదటి దశలో వచ్చినటువంటి పూత పిందెకు సరి అయినటువంటి పోషకాలు అందక ఏమైపోతాయి, పూత పిందె రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది రైతులు చెప్తుంటారు, ఫస్ట్ వచ్చిన 10 కాయలు కానీ, ఫస్ట్ వచ్చిన కింద వచ్చినటువంటి కాయలన్నీ కూడా సార్ కుళ్ళిపోయినేసి లేకపోతే రాలిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా మొక్క పెరుగుదలలో భాగంగా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ పూతకు పిందకు కాయలకు రాకపోవడం వల్ల బలహీనపడి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో పాటించవలసినటువంటి ఇంకొక విషయం, ఫస్ట్ ఏమన్నాను, విత్తే విత్తన మోతాదులో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. విత్తుకునే విధానంలో విత్తన మోతాదుతో. రెండోది ఏంటంటే, ఈ పద్ధతి లోపల మొక్కను 90 నుంచి 100 సెంటీమీటర్లు, అంటే మీటర్ కంటే తక్కువ హైటు మాత్రమే ఉండే విధంగా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, పెరుగుదల నియంత్రణ హార్మోన్లను పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటి, మెపిక్వాట్ క్లోరైడ్. ఎప్పుడు పిచికారీ చేయాలి సార్ దీన్ని, అంటే మనం ఎప్పుడైతే స్క్వేర్స్ అంటాం పూత రావడం స్టార్ట్ అవుతుంటుందో 45 నుంచి 60 రోజుల వ్యవధి లోపల ఒకసారి పిచికారీ చేయాలి. లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసినట్లయితే ఇదేంటంటే పెరుగుదల నియంత్రణ హార్మోన్ గా పనిచేస్తుంది. అంటే పెరగనివ్వదు, పెరగనీయకపోవడం వల్ల ఏమవుతుంది, మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా పక్క కొమ్మలకు అక్కడ ఉన్నటువంటి పూతకు కాయలకు పోవడం అనేది జరుగుతుంది. తద్వారా కాయలు బలంగా మంచి సైజు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ లో ఏం చెప్పాను మీకు, నార్మల్ గా మీరు సాగు చేస్తున్నటువంటి విధానంలో 40 నుంచి 50 కాయలు వచ్చినా, ఈ విధానంలో 20 కాయలు వచ్చినా కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ 7000 మొక్కలు ఉన్నట్లయితే ఇక్కడ 21000 మొక్కలు రావడం అనేది జరుగుతుంటుంది. తద్వారా కాయ సైజు మంచిగా వచ్చేసి కాయలు మంచిగా పగిలి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా అధిక సాంద్రత పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారంగా ఉంది. రాబోయే రోజుల్లో యాంత్రీకరణ వచ్చినప్పుడు ఈ విధానం లోపల హార్వెస్టర్స్ కూడా బాగా పనిచేసి సాగు వ్యయం తగ్గి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది కూడా ఎక్కువగా ఉంది.

0: ప్రతి పంటలో ఎరువులు మరియు సస్యరక్షణ చర్యలను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వాటి యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలతో తెలియజేయండి సార్.
1: సో పత్తి పంట లోపల విత్తుకున్న తరువాత కలుపు యాజమాన్యం తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎరువుల యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం చేసినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. అసలు పత్తి పంటకు ఏ విధంగా ఎరువులను మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం పత్తి పంటకు చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులు అంటే యూరియా రూపంలో మనం అందించినట్లయితే ఎకరాకు 100 నుంచి 110 కేజీల వరకు యూరియా అనేది అవసరము. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే 150 కేజీల భాస్వరం అనేది అవసరము. సో ఈ భాస్వరాన్ని ఎప్పుడేయాలి, ఆఖరి దుక్కి ఎప్పుడైతే మనం దున్నుతుంటామో ఆఖరి దుక్కిలోనే ఈ 150 కేజీల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో తీసుకున్నట్లయితే ఈ భాస్వరాన్ని భూమి లోపల ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నినట్లయితే మొక్క విత్తుకున్న సమయంలో మొక్క వేర్లు బాగా బలంగా తయారవడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం చూసుకున్నట్లయితే ఎకరాకు 50 కేజీల పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది అవసరము. ఎరువులను ఏ సమయంలో అందించాలి, ఏదైతే నత్రజని మరియు భాస్వరం ఉందో ఈ రెండింటిని కూడా నత్రజని మరియు పొటాషియాన్ని 3 దఫాలుగా విభజించుకోవాలి. 3 దఫాలుగా విభజించుకొని మొదటి సగాన్ని విత్తనాలు విత్తే ముందు మిగతా సగాన్ని 3 భాగాలుగా విభజించుకొని 20 రోజుల వ్యవధిలో విత్తిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో 40 రోజుల వ్యవధిలో 60 రోజుల వ్యవధిలో లేదు అన్నచో నల్లరేగడి నేలల్లో అనుకుంటే విత్తిన నాటి నుంచి 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో మిగతా ఫస్ట్ సగం వేసినటువంటి సగాన్ని ఆఖరి దుక్కిలో నత్రజని మరియు పొటాషియాన్ని సగాన్ని ఆఖరి దుక్కిలో మిగతా సగాన్ని ఈ 3 భాగాలుగా విభజించుకొని విత్తిన రోజు నుంచి మనం 20-40-60 లేదంటే 30-60-90 రోజుల్లో వేసినట్లయితే మొక్కలు తమకు కావలసినటువంటి పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా మనం సూక్ష్మధాతు లోపాలను గమనించినట్లయితే జింక్ గాని మెగ్నీషియం గాని బోరాన్ గాని గమనించినట్లయితే దానికి తదనుగుణంగా కావలసినటువంటి జింక్ సల్ఫేట్ గాని మెగ్నీషియం సల్ఫేట్ గాని బోరాక్స్ గాని కూడా స్ప్రే చేసినట్లయితే దిగుబడులు తగ్గకుండా ఉండేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. పత్తి లోపల ఇంకో సమస్య ఏంటి అంటే పూత పిందె రాలడం. దీనికోసం ఏంటంటే బెట్ట పరిస్థితుల లోపల మనము నాఫ్తలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppm గాని లేదంటే సైకోసిల్ 60 ppm గాని స్ప్రే చేసినట్లయితే మనం ఈ పూత పిందె రాలకుండా ఉండడానికి గమనించవచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల లోపల పైపాటుగా 20% యూరియా అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కూడా స్ప్రే చేయొచ్చు, లేదంటే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను స్ప్రే చేసినట్లయితే కూడా బెట్ట పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఎక్కువగా వచ్చేటటువంటిది ఏంటి అంటే రసం పీల్చేటటువంటి పురుగులు. సో దీనికోసం ఏం చేయాలి అంటే కాండం పూత ఇమిడాక్లోరోపిడ్ 1:20 రూపంలో అంటే 1 పాలు ఇమిడాక్లోరోపిడ్ 20 పాలు నీటిని తీసుకుని కాండం పూత పద్ధతిలో చేసినట్లయితే రసం పీల్చేటటువంటి పురుగులను నివారించడానికి ఆస్కారం. విత్తనాలు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఉంటాయి కాబట్టి కొద్ది రోజుల వరకు అవి తట్టుకోగలుగుతాయి. దాని తర్వాత మనం ఈ కాండం పూత పద్ధతిని పాటించినట్లయితే కూడా రసం పీల్చేటటువంటి పురుగుల ఉధృతిని తగ్గించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ మాకు ఈ కాండం పూత పూయడం అనేది లేబర్ సరిగ్గా దొరకరు, మాకు సమయాభావం ఎక్కువగా పడుతుంటది, ఖర్చులు ఎక్కువగా అవుతున్నది అనుకున్న పక్షాన లీటర్ నీటికి 0.4 ml చొప్పున ఇమిడాక్లోరోపిడ్ ను గాని లేదంటే 0.2 grams ఎసిటమిప్రిడ్ ను గాని లేదంటే 1.5 grams ఎసిఫేట్ ను గాని లేదంటే 0.2 grams థయోమెటాక్సిన్ ను గాని స్ప్రే చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నివారణను మనం నివారించుకోవచ్చు. తెల్లదోమ ఉన్నట్లయితే లీటర్ నీటికి 1.5 grams ఎసిఫేట్ ను గాని లేదంటే 0.2 grams థయోమెటాక్సిన్ గాని తీసుకొని స్ప్రే చేసినట్లయితే కూడా మనము ఈ తెల్లదోమను నివారించవచ్చు. పిండి నల్లి ముఖ్యంగా మళ్ళీ వచ్చేది ఏంటంటే పిండి నల్లి, ఇది కాండం పైభాగాన గాని కొమ్మల మీద గాని ఆకుల మీద గాని గమనించడం జరుగుతుంటుంది. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, 0.2 grams ఎస్టమిప్రిడ్ గాని లేదంటే 0.2 grams థయోమెటాక్సిన్ గాని లేదంటే 1.5 grams ఎసిఫేట్ ను గాని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేటటువంటి రోగం ఏంటంటే వేరుకుళ్ళు రోగం. దీనికి అధిక వర్షాలు అనేవి కారణము. దీనికోసం ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసినట్లయితే కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయాలి, ఎకరాకు 2 కేజీల ట్రైకోగ్రామ్ విరిడే తీసుకొని 90 నుంచి 100 కేజీల పశువుల బాగా చివికినటువంటి పశువుల పేడ లోపల కరిపేసి కూడా మనము భూమికి అప్లై చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకులను తగ్గించేటందుకు ఆస్కారం ఉంది. లేదంటే కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కూడా మొదళ్ళు బాగా తడిసే విధంగా చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకులను నివారించవచ్చు. ఇంకొకటి ఏంటిది, కాయ తొలచు పురుగు మరియు గులాబీ రంగు పురుగు ఉధృతి. సో ఈ రెండిటి కోసం కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా, అంటే ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడము, పంగకర్రలను ఎకరా 10 వరకు పెట్టుకోవడము, తద్వారా కూడా మనం వీటి యొక్క ఉధృతి

0: స్థితిని నివారించవచ్చు. లేదంటే ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటటువంటి పరాన్నజీవి కార్డ్స్ అంటే చిన్న చిన్న అట్టముక్కలు, పరాన్నజీవి ఉన్నటువంటి అట్టముక్కలను మనము 60,000, ఆ పరాన్నజీవులు ఎన్ని ఉండాలి అంటే ఎకరాకు 60,000 పరాన్నజీవులు ఉండే విధంగా 3 దశల లోపల 10 రోజుల వ్యవధిలో ఆ కార్డ్స్ మనం అక్కడక్కడ స్టిక్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి పరాన్నజీవులు బయటకు వచ్చేసి వీటి లార్వాలను తినడం అనేది జరుగుతుంటుంది. ఈ పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి మరియు కాయదొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సస్యరక్షణ చర్యలను మరియు ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా సరి అయినటువంటి సమయంలో నివారణ జరిపేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారము ఎక్కువగా కలదు.
1: ప్రతి పంటలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు ప్రత్తిలో అధిక దిగుబడుల కోసం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ తేజావతి లక్ష్మణరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
4: परम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहा है, रूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
6: అక్కా చూడు,
7: హ్యాపీ బర్త్డే రా.
6: చూపించు, నా ఫేవరెట్ కలర్.
7: ఎప్పుడు షాపింగే.
6: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
8: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
9: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
10: నాకు తెలుసు కదా, ఆర్బీఐ అంటుంది
11: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ఐసీడీఎస్ కోడుమూరు సిపిడిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో మీకు వినిపిస్తున్నాం.
12: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్దిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
13: నమస్తే.
12: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
13: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు శిశుమరణాలు తగ్గించి తర్వాత ఈ యుక్త వయసు బాలికలను స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను శిశుగృహాలు తర్వాత స్వాధార్ హోమ్స్ ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీ

0: ఎంబీబీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
0: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది, 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము, 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట, 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
0: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుందన్నమాట అంగన్వాడీ కేంద్రంలో, ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి, 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండుకర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె HB లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి HB తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ HB ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె HB లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఎట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు స్కూల్లో వాళ్ళని ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఈ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము అంగన్వాడీ కేంద్రంలో. బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట, అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ అంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ

0: పోషకాలు స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్ అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తున్నారు. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్ళకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకు 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇది కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది. కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనిమి కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కనిపించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిషోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిషోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన, అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన, అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనిమి ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బీ తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడము జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్ అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్ళకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లల్ని తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి. అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు

0: కోవిడ్ మ్యారేజ్ చేసుకోకూడదు. వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్లను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏదైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: హలో, శిశు సంక్షేమ శాఖలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: అవునండి. ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో. అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ
1: అలా
0: 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట. రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా. నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు, 3+ పిల్లలు PP1 అంటారనమాట, 3 ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు. అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి. ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO గారు, శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా పూజ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనూష, కీర్తి, భవిత, కృష్ణచరిత, శతాక్షి అంబు, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోష్ని, రోహితవల్లి, రాజా, అమృత, అక్షయ, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, జి వెంకటేశ్వరరావు, జగన్మాత, ఎండి షాకీర్, ఉమా, పార్వతీబాయి, చోటాపురం పాసి, ఉమాశంకర్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం పూజ చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వొస్తావని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు కార్యక్రమం తరువాతి పాట. ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు భువనగిరి విద్యానగర్ నుండి మన ఆకాశవాణి శ్రోతలు మహ్మద్ బురహానుద్దీన్, యూసుఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, మహ్మద్ అబ్దుల్ బాబా అంజానా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

తమ్ముడు చిత్రం కోసం రమణా గోగుల సునీత ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గరీబుపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం తమ్ముడు చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట ఇట్లీ శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుండి మారిబోయిన శ్రీనివాసరావు పద్మ రామమూర్తి స్వరూపారాణి పెద్దిబోయిన సుధాకర్ లలిత నరేష్ హర్షిత జ్యోసిక అర్జున్ ఇంకా వేరే స్నేహ బృందం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989707158.

ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించిన గీతాన్ని మాకోసం వినిపించమని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విను, రేవంత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరంతా కోరుతున్నారు ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఈ గీతం.

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత పాట యమదొంగ చిత్రం కోసం రంజిత్ ప్రణవి ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్న మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీ భాయి, జ్యోతి భాయి, అంజలి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణువు లోద్, భారతి, భరత్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు

ఈనాటి కార్యక్రమంలో చివరగా రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్వేత ఆలపించిన గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి రత్నం, సతీష్ భూజాత, వీరబ్రహ్మాచారి మహేశ్వరి, వెంకటారెడ్డి జ్యోతి, భార్గవాచారి ప్రవీణ్చారి, ఇంకా వీరి స్నేహ బృందం

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు మీరంత వరకు విన్నారు. ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల సాహిత్య గీతం సంగీతం అందించారు సాలూరి రాజేశ్వరరావు. చిత్రం అమరశిల్పి జక్కన్నా.

మీరు విన్న ఆ పాట గుండమ్మ కథా చిత్రం కోసం గంటసాల సుశీల ఆలపించిన గీతం. ఇప్పుడు మరొక ఆ పాట మధుర గీతం దేవత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విందాం.

మీరు పాండుకుంటున్న మెగాహిట్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన గీతం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు వందం. రేపటి నిన్న ప్రభాత ప్రసారంలో 5:55 వందేమాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పెరటి తోటల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాలలో చిన్న వయసులోనే దాడి చేస్తున్న పక్షవాతం కొన్ని వివరాలు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమంలో డబ్బు డబ్బు డబ్బు శ్రీమతి బి ఉషారాణి గారి కథానిక వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినేట్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 కార్మికుల కార్యక్రమంలో విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర ప్రసంగం. అనంతరం భవిష్యత్తుకు భద్రత ఎస్ఐపి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్ర ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయం. అనంతరం శక్తి వనరులు పొదుపుగా వాడడం ప్రసంగం. ఇక చివరిగా జానపద గేయాలు ఉంటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక రాత్రి 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలు. ఇక 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయమైన సమయం 11:04 దాటి 15 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెచ్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.